శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 9వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో జి దత్తాత్రేయ శర్మ గారు తెలియజేసిన హితోక్తులు.
4: మానవ జీవితంలో మహానుభావుల దర్శనం, ఉపదేశం వంటివి తటస్థించి మనస్సు సత్కార్య సాధన వైపు మరలి ఆ కర్మాచరణము ఫలాపేక్ష లేనిదై భగవత్ప్రీత్యర్థం అనే భావం స్థిరపడితే ఆ జన్మ తరించినట్టే. ఆహార స్వీకారము, నిద్ర, భయము, రాగము, రోగము వంటివి పశుపక్ష్యాదులకు మనిషికి సమానమే అయినా మానవుని పట్ల భగవంతునికున్న అపారమైన కరుణ కారణంగా మానవులకు జ్ఞానం సిద్ధించింది. ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొంత సంస్కారం తోడు కావాలి. ముడి వజ్రాన్ని సానబట్టితే అది మరింత శోభాయమానమై మహారాజ కిరీటాల్లో స్థానం సంపాదించుకున్నట్లు మనిషిలోని జ్ఞానం సద్వినియోగం కావడానికి దాన్ని సంస్కరించుకోవాలి.
5: యథా తాపాది సంస్కారై క్షీరమాజ్యం విరాజతే తథా విద్యాది సంస్కారై పురుష పురుషోత్తమః.
4: పచ్చిపాలను అలాగా ఉంచితే త్వరగా చెడిపోతాయి. వాటిని అగ్నిచేత సంస్కరిస్తే, అంటే వేడి చేస్తే తొందరగా చెడిపోవు. పైగా వేడిపాలు చల్లారిన తర్వాత మజ్జిగ చుక్కతో తోడు వేస్తే అది పెరుగవుతుంది. ఇది రెండవ పర్యాయం సంస్కరించడం. పెరుగును చిలికితే మజ్జిగ, దానిని మరింత మధిస్తే వెన్న లభిస్తుంది. ఇది మూడవ సంస్కారం. వెన్నను కాస్తే గుమగుమలాడే నెయ్యి లభిస్తుంది. ఇది నాలుగవ సంస్కారం. ఇలా పచ్చిపాలలో ఉండే సారం నెయ్యిగా రూపొందితే అది ఎక్కువ కాలం నిలువ ఉండడమే కాక మనకు రుచిగా కూడా ఉంటుంది, గుబాళిస్తూ ఉంటుంది. పాలకంటే నెయ్యి విలువ కూడా ఎక్కువే. అలాగే మానవ జీవితాన్ని కూడా సంస్కరించుకుంటే అది మరింత రాణిస్తుంది, జరా మరణాలకు అతీతమైన కీర్తిని సమకూరుస్తుంది. అలా మానవ జీవితాన్ని సంస్కరించుకున్నట్టుకు ఉపయోగపడే సాధనమే విద్య. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన కుమారుని ప్రహ్లాదుని పశివానిని చెరదీసి తొడపై కూర్చుండబెట్టుకుని
5: చదువని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగుం చదువగవల్లయునుజనులకు చదివించద గురువులొద్ద చదువుము తండ్రి.
4: నాన్నా,

0: చదువుకోని వాడు ఏది మంచి ఏది చెడు అని వివక్షించి తెలుసుకోలేని అజ్ఞాని అవుతాడు. చదువుకున్నవాడు మంచి చెడులను విశ్లేషించి తెలుసుకోగలుగుతాడు, తన బ్రతుకును చక్కదిద్దుకుంటాడు. కాబట్టి ప్రతి మనిషి చదువుకోవాలి. నిన్ను గురువుల వద్ద విద్యాభ్యాసం కోసం మొదలుపెడతాను, చక్కగా చదువుకోవయ్యా అని బుజ్జగించి చెప్పాడు. రాక్షసుడైన వాడే తప్పక చదువుకోవాలని చెబుతూ ఉంటే, మానవులమైన మనం చదువుకోకపోవడం, మన పిల్లలను చదివించుకోకపోవడం దారుణమైన విషయం. మాతాశత్రు పితావైరి ఏన బాలో న పాఠిత. పిల్లలను చదివించని తల్లిదండ్రులు వారి పాలిటికి ప్రథమ శత్రువులు అంటూ హెచ్చరిస్తోంది శాస్త్రం. తల్లిదండ్రుల కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరిస్తూ, పలు సంధియములదొల్లచును వెలయించు అగోచరార్థ విజ్ఞానము లోకులకు అక్షిశాస్త్రము అయ్యది అలవడదెవ్వనికి వాడే అంధుడు జగతిన్. కళ్ళు లేనివాడు గ్రుడ్డివాడు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా పరిశీలించి చూస్తే చదువు రానివాడు అసలు సిసలైన గ్రుడ్డివాడు అంటోంది శాస్త్రం. చదువుకోవడం వల్ల మనిషి ఏ పనిని ఎప్పుడు ఎలా చేయాలో, ఎవరితో ఎలా మసులుకోవాలో, కార్యసిద్ధి కలిగి లాభం ఎలా సిద్ధిస్తుందో అనే అనేకమైన సందేహాలకు సమాధానం నీవు ఎవరిని అడగవలసిన పని లేదు. చదువుకోవడం వల్ల అన్ని సందేహాలు తొలగిపోతాయి. అంతేకాదు, ఎన్నెన్నో కొత్త విషయాలు, జీవితానికి పనికి వచ్చే అంశాలు, పుస్తకాల ద్వారా మహానుభావులు చెప్పిన వాటిని మనం తెలుసుకోవచ్చు. ఒక నిత్య సత్యాన్ని పరిశీలిద్దాం. ప్రయాణాలు చేసే సమయాల్లో బస్సులో తాటికాయంత అక్షరాలతో ఆ బస్సు ఎక్కడికి వెళుతుందో ఆ ఊరి పేరు వ్రాసి ఉన్నా, చదువు రానివాడు చదువుకున్నవాణ్ణి అయ్యా ఈ బస్సు ఎక్కడికి వెళుతుంది అని అడిగి తెలుసుకోవాల్సిందే. కళ్ళున్నా గ్రుడ్డివాణి కిందే కదా లెక్క. చదువుకుంటే ప్రతి చిన్న విషయాన్ని ఇతరులను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. కండాలను పెంచుకోవడం కాదు కావలసింది, బుద్ధిని పెంచుకోవాలి. లావుగలవాని కంటెను భావింపగనీతి పరుడే బలవంతుండవు గ్రావం బంత గజంబును మావటి మాడెక్కున్నట్లు మహిలో సుమతి. కొండంత ఏరుగును మనిషి తన బుద్ధిబలంతో లంగదీసుకుని దానిపైకెక్కి కూర్చొని స్వారీ చేస్తున్నాడు, దానితో పనులు చేయిస్తున్నాడు కదా, అది తెలివిగలవాని వైనం. కాబట్టి మనమంతా చదువుకుందాం, మన పిల్లలను చదివిద్దాం, అందరూ చదువుకోండిని ప్రోత్సహిద్దాం.
1: శ్రోతలు ఇంతవరకు జి దత్తాత్రేయ శర్మ గారిచే సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు, చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని ల్యాడిల నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
2: మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు, వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, బిఎస్ గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్, వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్, ఈవెన్ హు ఆర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ అ పర్మనెంట్ జాబ్. in all other whatever by giving all assistance we'll going to give it.
1: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
3: చైన్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమ్మీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
1: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్ లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూర్న కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ
4: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చంపారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన రెండు ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు టౌన్ హాల్ సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన ఎన్నికల హామీలు ప్రజా సమస్యలు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

0: सांकेतिकतन्त्रज्ञानसक्षमसीमाप्रबन्धनव्यवस्थायाः कृते महत्वपूर्णं सोपानं भविष्यति। सप्तचत्वारिंशदधिकद्विसहस्रतमवर्षपर्यन्तं व्यापारसौकर्यं, सम्पर्कं, राष्ट्रियसुरक्षां, विकसितभारतस्य दृष्टिकोणं च सुदृढं कर्तुं लक्ष्येन सह एतत् मञ्चः संरेखितः अस्ति। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः पश्चिमबङ्गस्य विकासयात्रां त्वरितं कर्तुम् उपायेषु विचारं कर्तुं पश्चिमबङ्गस्य मुख्यमन्त्रिणा शुभेन्दु अधिकारिणा सह नवदिल्ल्यां मेलनं कृतवती। राज्यविभिन्नेषु क्षेत्रेषु ऋणप्राप्तिविषये, सर्वकारस्य योजनानां कार्यान्वयनस्य विषयेऽपि चर्चा जाता। वित्तमन्त्री सीतारामनः अघोषयत् यत् राज्यसर्वकारेण सह निकटसमवायेन प्रधानमन्त्री मुद्रायोजना, प्रधानमन्त्री जनधनयोजना, प्रधानमन्त्री जीवनज्योति बीमायोजना, प्रधानमन्त्री सुरक्षाबीमायोजना, अटल पेन्सन योजना, प्रधानमन्त्री स्वनिधि योजनादीनां नवीकृत सन्तृप्ति अभियानं प्रत्येकं योग्यं लाभार्थिम् आच्छादयितुं क्रियते। केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः उक्तवान् यत् नवान्वेषणैः वैश्विक सहभागित्वेन अन्ताराष्ट्रिय आपणे प्रवेशस्य विस्तारेण च आगामिषु पञ्चवर्षेषु भारतस्य औषध निर्माण उद्योगस्य आकारः द्विगुणितः भविष्यति। श्रीगोयलवर्यः ह्यः नवदिल्ल्यां फार्मास्यूटिकल क्षेत्रस्य वैश्विक राजदूतसम्मेलनं 26th ग्लोबल ड्रग रेगुलेटर्स कॉन्क्लेव तथा 26th फार्मा एंड हेल्थ केयर इत्यस्य अन्ताराष्ट्रिय प्रदर्शन्याः पूर्वालोकन समारोहं च सम्बोधयन् इदमुक्तवान्। केन्द्रीय मंत्री जी किशन रेड्डी वर्यः अवदत् यत् नरेन्द्र मोदिनः सर्वकारस्य द्वादश वर्षेषु भारतस्य अंगार खनन क्षेत्रयोः महतीं परिवर्तनम् अभवत्। महिला क्रिकेट क्रीडायां यूनाइटेड किंगडम देशस्य कार्डिफ नगरे 26th आईसीसी महिला विंशति प्रति विंशति विश्व चषक क्रीडायाः प्राक् ह्यः प्रथमायां पूर्वाभ्यास क्रीडायां भारतेन वेस्टइंडीज दलं 26 धावनांकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినే ముందు ఈ ప్రకటనలు.
2: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రభుత్వ గీతంతో పాటు భక్తి గీతం వింటారు. ఇంకా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తెలియజేసే సలహాలు వింటారు. అనంతరం ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వేదుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించే సూచనలు ప్రసారమవుతాయి. వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కొనసాగుతాయి.

0: ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 తిరిగి రాత్రి 8:30 ప్రసారమవుతాయి లలిత సంగీతం. సాయంత్రం 5:45 అలాగే 6:35 మీరు వింటారు సినీ రంజని. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 6:30 సమాచార దర్శిని ప్రభోద గీతం వింటారు. 7:00 ప్రసార వివరాలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. 10:00 మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:10 12 సంవత్సరాల ప్రభుత్వ ద్విభాషా కార్యక్రమాల ధారావాహిక ఉంటుంది. ఎపిసోడ్ 9 ఆర్థిక్ వికాస్ రిలే అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ట్యూన్ చేసి ఉంచండి 100.2 మెగాహెర్ట్స్.
1: చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
2: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women, look at the way financial inclusion happened, more than 54 crore accounts opened under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
1: ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన ల్యాన్స్ నాయక్ మినా

మాచి సుందరం కు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకల్లకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈ రోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYD ని ఫాలో అవ్వండి. ANR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.

0: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో రాష్ట ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu, Erula Mantritva Sahib, కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ది అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా, నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాత లహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు ఈ నెల క్యాట్రాక్ట్ అవగాహన మాసం సందర్భంగా ఈరోజు క్యాట్రాక్ట్ గురించి సలహాలు తెలియజేస్తారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ సినూ నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సినూ నాయక్ గారు తెలియజేసే సూచనలు కూడా ప్రసారమవుతాయి. ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా విందాం ఈ ప్రబోధ గీతాన్ని.

0: ప్రభూత గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్. మీరు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
7: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
10: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
11: ముఖాన

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ప్రకటనలు విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు ఈ నెల క్యాటరాక్ట్ అవగాహన మాసం సందర్భంగా ఈరోజు క్యాటరాక్ట్ గురించి సలహాలు తెలియజేస్తారు.

0: శ్రోతలు వింటున్నారు ప్రభాత్ లహరి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. వింటూనే ఉండండి ఈ ఉదయం 10 గంటల వరకు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలను. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు వినండి డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు ఈ నెల క్యాటరాక్ట్ అవగాహన మాసం సందర్భంగా ఈరోజు క్యాటరాక్ట్ గురించి సలహాలు, సూచనలు తెలియజేస్తారు.
6: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
7: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
6: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462-223-111.
8: సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మరి ఈ చిన్ని బ్లాక్ అండ్ వైట్ కన్ను రంగురంగుల అందాలను చూస్తుంది. మరి దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనం ఆ నేళ్లు అంతా ఈ ప్రకృతిని చూసి ఆనందించవచ్చు. అయితే మనందరికి వచ్చే సమస్య ఒకటి ఉంది, క్యాటరాక్ట్. ఇది అందరూ వినే ఉంటాం. అసలు ఈ క్యాటరాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి, దీన్ని ఎట్లా బాగు చేసుకోవచ్చు, మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్, ఎల్వి ప్రసాద్లో అనుభవం పొందిన డాక్టర్, రెటినా అండ్ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు శుభోదయం.
9: నమస్కారం అండి, శుభోదయం.
8: డాక్టర్ గారు, ఇప్పుడు క్యాటరాక్ట్ అనేది చాలా మంది సమస్య. అసలు ఈ క్యాటరాక్ట్ అంటే ఏంటి, ఈ క్యాటరాక్ట్ ఎందుకు వస్తుంది?
9: సో క్యాటరాక్ట్ అంటే మనం తెలుగులో ఏమంటామంటే శుక్లాలు అంటాము, మూతబిందు అంటాం వాడుక భాషలో. ఇది క్యాటరాక్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏదో అబ్నార్మల్ డిసీజ్ ఏం కాదు ఇది. ఈ యూజువల్గా మనకు వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, బాడీలో చేంజెస్ వస్తాయి. ఎలా, మన హెయిర్ అన్నది వైట్ అవుతూ ఉంటుంది, స్కిన్ ఫోల్డ్ అవుతూ ఉంటాయి, స్కిన్లో ముడతలు వస్తుంటాయి. అట్లాగే మన మజిల్స్ పవర్ కూడా తగ్గుతుంది, బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, హెయిర్ అనేది వైట్ అవుతుంటాయి, ఊడిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఏజ్తో పాటు వచ్చే సింప్టమ్స్ అనమాట. కంటి లోపల కూడా ఏజ్తో పాటు ఏమవుతుందంటే కంటి లోపల మనకు న్యాచురల్గానే లెన్స్ ఉంటుంది. సో మన కన్ను ఒక సింపుల్గా చెప్పాలంటే కన్ను ఒక కెమెరా లాగా అనమాట. సో అది ఆ కెమెరా లాంటి మన కంటిలో ఈ లెన్స్ అన్నది ఉంటుంది. కెమెరాకి ఎలా అయితే లెన్స్ ఉంటుందో కంటికి కూడా లెన్స్ ఉంటుంది. అది న్యాచురల్ క్రిస్టలైన్ లెన్స్ అంటాం దాన్ని. అయితే అది నార్మల్గా మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి కూడా మన యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ వచ్చేదాకా కూడా అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే గ్లాస్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉండి మన కంటిలోకి వచ్చే కాంతి కిరణాలని వాటన్నింటిని ఫోకస్ చేసి రెటినా మీద పడేలా చేస్తుంది. ఎప్పుడైతే ఆ కాంతి కిరణాలు వెళ్ళి రెటినా మీద పడతాయో అప్పుడు మనకు చూపు అన్నది స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అయితే దీంట్లో ఇప్పుడు ఏజ్ వల్ల ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న లెన్స్ కాస్త స్లోగా అయిందంటే కలర్ చేంజెస్ వస్తాయి ఉంటాయి. అందులో ముందు ఆ ట్రాన్స్పరెంట్ కాస్త ఏమవుతుందంటే కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, ఇంకొంచెం ఆంబర్ కలర్ అంటాం దాన్ని, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ పెరిగి పెరిగి కొంచెం బ్రౌన్ కలర్ అవుతుంది, ఇంకా మనం వెయిట్ చేస్తున్న కొద్ది అది వైట్ కలర్ అవుతుంది, కంప్లీట్గా బ్లాక్ కలర్ అయిపోతుంది. సో ఇది గ్రేడింగ్ అనమాట, లెన్స్ గ్రేడింగ్. అలా మన క్యాటరాక్ట్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఇట్లా అంటే ఏజ్ ప్రాసెస్ వల్ల, ఏజింగ్ వల్ల ఇట్లా అవుతుంటుంది. మన కంటి లోపల ఈ లెన్స్లో నార్మల్గా ఏముంటుందంటే ప్రోటీన్స్ ఉంటాయి కంపోజిషన్లో. ప్రోటీన్స్

0: ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అన్నవి అన్ని కరెక్ట్గా సెట్ అయి ఉన్నప్పుడే మనకు అది క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రోటీన్స్కి వచ్చిన డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో దాన్ని డీనాచురేషన్ అంటాము. అట్లాంటప్పుడు ఆ క్యాటరాక్ట్ అది ఆ లెన్స్ అన్నది ట్రాన్స్పరెన్సీ కోల్పోతుంది. కాబట్టి అది కొంచెం కలర్ చేంజ్ రావడం వల్ల ఎర్లీ స్టేజెస్ లో మనకి ఏమవుతుంది అంటే కొంచెం సైట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం గ్లాస్ పెట్టుకుంటేనే కనిపిస్తుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసరికి గ్లాస్ పెట్టినా ఏం చేసినా కూడా కనబడదు. అప్పుడు అది ముదిరిపోయిన క్యాటరాక్ట్ అని అంటాం మనం.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నారు ఇందాక ఏజ్ రిలేటెడ్, అంటే వయసు పెరిగిన కొద్ది సర్వసాధారణంగా వచ్చేటటువంటిది. నిజానికి ఒక వయసు ద్వారానే వస్తుందా, ఇంకా ఏమైనా ఇతర కారణాల వల్ల కూడా ఈ క్యాటరాక్ట్ అంటే మోతిబిందు ఏర్పడే అవకాశం ఉందంటే?
0: ఎస్, ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే క్యాటరాక్ట్ అనేది మోస్ట్ కామన్ గా ఏజ్ రిలేటెడే, అంటే వయసు పెరిగినప్పుడు మాత్రమే వస్తుంది మోస్ట్ కామన్ గా. బట్ కొన్ని సందర్భాలు ఏంటంటే ఏజ్ పెరగకుండా ముందు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే కంటి లోపల మన బాడీలో జరిగే వివిధ అబ్నార్మల్ థింగ్స్ వల్ల, వివిధ అబ్నార్మల్ మెటబాలిక్ రియాక్షన్స్ కానీ వేరే డిసీజెస్ ఏమన్నా ఉండడం వల్ల కానీ అట్లా అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కొంతమందికి పుట్టుకతో కూడా వస్తుంది అనమాట.
1: అయ్యో,
0: ఎస్, దాన్ని కంజెనిటల్ క్యాటరాక్ట్ అంటాం. కంజెనిటల్ అంటే భయపడత అని అర్థం. సో పుట్టుకతోనే క్యాటరాక్ట్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ, బేబీకి మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ కావడం వల్ల ఇన్ఫెక్షన్స్, లేదంటే ఇంకా వేరే ఏదైనా అబ్నార్మల్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం మనం, గెలక్టోసీమియా అంటాం అట్లాంటివి కానీ, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళకి క్యాటరాక్ట్ వస్తుంది. సో క్యాటరాక్ట్ రావడానికి ఏజ్ ఒకటే కాదు, డే వన్ బేబీ నుంచి 100 ఇయర్స్ ఓల్డ్ వరకు ఎవరికైనా రావచ్చు. కానీ మోస్ట్ కామన్గా మాత్రం ఏజ్ పైబడిన వాళ్ళకి వస్తుంటుంది. సో ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, ఎగ్జాంపుల్ మనకు స్టిరాయిడ్స్ ఉంటాయి కదా, స్టిరాయిడ్స్ ఏదైనా మన బాడీలో ఏదైనా డిసీజ్కి మనం స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎర్లీగా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 30 ఇయర్స్లోనే 20 ఇయర్స్లోనే కూడా క్యాటరాక్ట్ వస్తుంది వాళ్ళకి. సో అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి, ఆ ఏజ్లోనే చేయాల్సి వస్తుంది. అదొకటి. ఇలా ఇవి కాకుండా ఇంకా కొంతమందికి ఏంటంటే షుగర్ వల్ల కూడా, షుగర్ ఎప్పుడైతే అబ్నార్మల్గా కంట్రోల్లో ఉండదో, అంటే 400+ షుగర్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అందులో మనకు కంటి లోపల ఎర్లీ ఏజ్లోనే క్యాటరాక్ట్ వస్తుంది, దాన్ని షుగర్ క్యాటరాక్ట్ అంటాము. అట్లాంటివి కొంతమందికి ఏంటంటే రేడియేషన్ వల్ల, రేడియేషన్ అంటే మనకి ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అయినప్పుడు, వాళ్ళు ఏదైనా రేడియేషన్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎర్లీగా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటివి ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఎలా అంటే రకరకాల మెడిసిన్స్ ఏదైనా డిసీజ్కి ఏదైనా వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ లాగా రావచ్చు.
1: అంటే ఎక్కువ మోతాదులో ఇంకా తప్పని
0: ఎక్కువ మోతాదులో వాడడం వల్ల అట్లా వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే రెటినా సర్జరీ తర్వాత కూడా కొంతమందికి ఎర్లీగా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. బట్ మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటంటే ఏజ్ వల్ల అనమాట. ఏజ్ వల్ల వస్తుంది కాబట్టి అది యూజువల్గా మనకు 45 ఇయర్స్ పైన వాళ్ళకే అప్పుడు ఎర్లీగా స్టార్ట్ అవ్వడం, క్యాటరాక్ట్ ప్రారంభం అవుతుంది. దాని తర్వాత మెల్లిగా అది పెరుగుతూ ఉంటుంది ఇంకా ఏజ్తో పాటు. అట్లా పెరిగినప్పుడు ఇంకా పేషెంట్కి కొంచెం విజన్లో క్వాలిటీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. డాక్టర్ గారు, మరి ఈ మోతిబిందు వస్తుంది అని తెలుసుకోవటానికి ముందుగా ముందస్తుగా మనకి ఏమైనా లక్షణాలు కనబడతాయంటారు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
0: సో ఈ క్యాటరాక్ట్ ఫార్మేషన్ లక్షణాలు ఎలా అంటే చూపు అన్నది తగ్గుతుంది. ఇంతకు ముందు మనకు ఉన్నంత క్వాలిటీగా చూపు అన్నది కనబడదు, కనిపిస్తుంది బట్ అంటే కంప్లీట్గా బ్లాక్ అయిపోదు, కనిపిస్తుంది. బట్ ఎలా అంటే మనకు చలికాలం పొగ మంచులో ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉంటుంది ఫాగ్లో, అట్లా కొంచెం మబ్బుగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతుంది, ఆల్ ఆఫ్ సడన్ రాదు, అది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే క్యాటరాక్ట్ లోపల అయితే లెన్స్ ఉందో మనం ఆ లెన్స్ ద్వారానే చూడాలి. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ డోర్ ఉందనుకోండి, గ్లాస్ డోర్ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మనం అక్కడ ఏమవుతుందో మనం చూడగలుగుతాం. బట్ ఎప్పుడైతే ఆ గ్లాస్ డోరు ఆ ట్రాన్స్పరెన్సీ కొంచెం పోతుంది అనుకోండి, ఏదైనా దాని మీద ఏదైనా వైట్ కలర్ కానీ ఏదైనా ఫాగ్ లాగా ఫామ్ అవుతుంది అనుకోండి, అటు పక్కది మనకు క్లియర్గా కనబడదు కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. సో ఆ ఫాగ్లో ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తుంది, అట్లా కనబడము, మబ్బుగా కనబడము, అట్లా స్టార్ట్ అవుతుంది. అది డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంకా మనం సర్జరీ చేసుకునేంత వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అట్లా పెరిగి పెరిగి మనం సర్జరీ ఇంకా చేయకపోతే ఏమవుతుందంటే కంప్లీట్గా విజన్ లాస్ అనేది అవుతుంది ఇంకా. సో కంప్లీట్ విజన్ లాస్ అవుతుంది. దానివల్ల కంప్లీట్గా విజన్ పోయినప్పుడు అప్పుడు పేషెంట్ వస్తారు మన దగ్గర కొంతమంది, కొంతమంది నెగ్లెక్ట్ చేసి అట్లా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకొంతమందికి ఏంటంటే ఎప్పుడైతే ఆ క్యాట్రాక్ట్ అనేది సెంట్రల్ ఏరియాలో ఫామ్ అయింది అనుకోండి, మనకు మన విజన్లో సెంట్రల్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెంట్రల్ ఏరియాని క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పగటిపూట లైట్ అంటే సన్ లైట్లోకి వెళ్ళినప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు అస్సలు ఏం కనబడదు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మన కన్ను మెకానిజం ఎలా ఉంటుందంటే మనం లైట్లోకి వెళ్ళినప్పుడు మన కంటి పాప ప్యూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అవుతుంది. అప్పుడు అది కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఇంత చిన్న ఉంటుంది. సో ఏ లైట్ వెళ్ళినా కంటి లోపలికి ఆ సెంట్రల్ ఏరియా నుంచే వెళ్ళాలి. బట్ ఆ సెంట్రల్ ఏరియాలో క్యాట్రాక్ట్ ఉందనుకోండి విజన్ బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం ఈవినింగ్ టైం కానీ డిమ్ లైట్లో కానీ అప్పుడు కొంచెం ప్యూపిల్ డైలేట్ అవుతుంది కాబట్టి కొంచెం పక్కలై సైడ్లో కొంచెం బెటర్ కనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఎలా అంటే మార్నింగ్ టైము డే టైంలో విజన్ డల్ ఉంటుంది, తక్కువ ఉంటుంది విజన్. ఈవినింగ్ టైం కొంచెం బెటర్ ఉంటుంది సెంట్రల్గా క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే పెరిఫెరల్గా ఉంటుంది, పక్కలకు ఉంటుంది క్యాట్రాక్ట్ ఎక్కువ, సెంట్రల్గా ఉండదు. వాళ్ళకి డే టైంలో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, నైట్ టైంలో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అట్లా. సో ఏదైనా ఇన్వేరియబుల్గా ఏమవుతుందంటే ఓవరాల్ టోటల్ క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ మనం సర్జరీ చేయకపోతే మెల్లిగా మెల్లిగా అది పెరుగుతూ ఉంటుంది. క్యాట్రాక్ట్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్, అది మనం సర్జరీ చేసేంత వరకు కూడా అది పెరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైతే సర్జరీ చేసి దాన్ని తీసేస్తామో దాని తర్వాత క్లియర్ విజన్ కనిపిస్తుంది ఇంకా వాళ్ళకి.
3: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
3: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: మరి మూత బిందువు వచ్చిందంటే చాలా మందిలో మరి ఒక రకమైనటువంటి భయము ప్లస్ బాధ, ఎందుకంటే మరి చూపు ఉంటుందో పోతుందో అనేటువంటి ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి మనం ఏదైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది ఆధునిక కాలంలో?
0: సో ట్రీట్మెంట్ వచ్చేసి కంటి లోపల వచ్చే క్యాట్రాక్ట్కి మన శుక్లం ఏదైతే వచ్చిందో తీసేసి దాని ప్లేస్లో లెన్స్ పెట్టడం, దీన్నే క్యాట్రాక్ట్ సర్జరీ అంటాం. అయితే క్యాట్రాక్ట్ సర్జరీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, కంప్లీట్గా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి మనకు. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే కంటి లోపల శుక్లం వచ్చినప్పుడు ఆ శుక్లం ఏదైతే ఉంది దాన్ని బయటకు తీయకుండా కంటి లోపలికి అనేవాళ్ళు. ఇలా
1: అయ్యో దాంట్లో లోపల
0: ఎస్ కంప్లీట్గా మన విట్రెస్ క్యావిటీ ఉంది కదా వెనకాల ఆ లెన్స్ వెనకాల, దాంట్లోకి ఇట్లా అనేవాళ్ళు. ఇట్లా చిన్న ప్రిక్ చేస్తుందని అది లోపలికి వెళ్ళి పడిపోతుంది. పడిపోయిన తర్వాత కొంచెం కనబడేది, కావాలంటే బయట నుంచి అద్దాలు పెట్టేవాళ్ళు. థిక్ గ్లాస్ ఉంటాయి అనమాట, ప్లస్ గ్లాస్, ప్లస్ 10 గ్లాస్ అంటాం వాటిని. ఆ థిక్ గ్లాస్ పెట్టి ఇచ్చేవాళ్ళు అట్లా, ఓల్డ్ మోడల్ అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ అట్లా అట్లా చేసేవాళ్ళు. తర్వాత రాను రాను ఏమైందంటే అట్లా లోపలికి అనడం కాదు, ఆ శుక్లాన్ని బయటికి తీయాలి మనము అని చెప్పి కన్నుకు కట్ చేసి అనమాట, ఆల్మోస్ట్ ఒక 6-7 mm కట్ చేసి కన్నుని అది బయటికి తీయడం స్టార్ట్ చేశారు. బయటికి తీసిన తర్వాత అట్లా మళ్ళీ లెన్స్ పెట్టుకోవాలి, అద్దాలు బయట నుంచే పెట్టుకోవాలి. అది దాన్ని మనము ఐసీసీ అంటాం అనమాట, అంటే ఇంట్రాక్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే ఓన్లీ లెన్స్ని తీయాలి, ఆ సపోర్ట్ ఏదైతే మనం క్యాప్సులర్ బ్యాగ్ అంటాం అది, ఆ క్యాప్సులర్ బ్యాగ్ అలా నుంచి కంటిలోపోనే మనం లెన్స్ పెట్టాలి బయట నుంచి పెట్టుకోకుండా అని చెప్పి కంటి లోపల లెన్స్ పెట్టే ఆపరేషన్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఐఓఎల్స్, ఐఓఎల్ అంటే ఇంట్రాక్యులర్ లెన్స్. సో క్యాటరాక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కంటి లోపల ఐఓఎల్ ఇంప్లాంట్ చేయడం అది స్టార్ట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ కట్ సెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పి దాన్ని తగ్గించుకుంటూ వచ్చారనమాట. దాన్ని ఎస్ఏసీఎస్ అంటాం మనం, స్మాల్ ఇన్సిజన్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాము. అందులో ఏంటంటే ఇన్సిజన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ సేమ్ కంటి లోపల ఉన్న లెన్స్ని బయటికి తీసేసి మాన్యువల్గా కంటి లోపల ఐఓఎల్ పెట్టేస్తాం లెన్స్. ఇది ఎస్ఎస్సిఎస్ సర్జరీ అంటాము. సో ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే ఇట్లా ఎస్ఎస్సిఎస్ అంటే బాగా కన్నును కట్ చేసి మాన్యువల్గా చేత్తో చేయకుండా లేజరే లోపలికి పంపించి లేజర్తోనే కంటి లోపల ఉన్న శుక్లాన్ని మనం ఎమల్సిఫై చేసి, అంటే అది లెన్స్ ఎలా ఉంటుంది మనకు కొంచెం సెమీ సాలిడ్ టైప్ ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ జెల్ని ఈ లేజర్ ఏం చేస్తుంది అంటే లిక్విడ్ లాగా మారుస్తుంది పవర్తోని. సో ఇప్పుడు మనం క్రష్ చేయడం అనమాట, ఆ సెమీ సాలిడ్ని క్రష్ చేసి లిక్విడ్ చేసి లిక్విడ్ని పీల్చుకుంటుంది. అది లేజర్ది ప్రోబ్ ఉంటుంది, ఆ లేజర్ ప్రోబ్ పట్టేంత మాత్రమే కన్ను మీద మనము చిన్న ఇన్సిజన్ ఇస్తాం అంతే, కార్నియా మీద లోపలికి వెళ్ళేసి ఆ ప్రోబ్ తీసుకెళ్ళి దాంట్లో ఆ క్యాటరాక్ట్ ఏదైతే ఉందో ఆ సెమీ సాలిడ్గా ఉన్న దాన్ని కొంచెం లిక్విడ్ లాగా మార్చేసి ఆ లిక్విడ్ని తీసేస్తుంది, పీల్ చేస్తుంది. అట్లా పీల్చి క్యాటరాక్ట్ మొత్తం తీసేస్తుంది. దీన్నే సింపుల్గా మనం లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. ఓన్లీ దాన్ని లిక్విడ్ లాగా చేసి మెషిన్లోకి వెళ్ళిపోతుంది. బయటకు మనకు శుక్లం కనబడడానికి అట్లా రాదు. ఇందులో శుక్లంని తీసి అట్లా దాని కంటి లోపల మళ్ళీ లెన్స్ పెడతాం మనము. ఆ లెన్స్ పెట్టే దాంట్లో కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ చిన్న కట్ సెక్షన్ చిన్నగా పెట్టినాం కదా లేజర్ కోసము, సో లెన్స్ పెద్దగా ఉంటుంది మనకు. ఆ లెన్స్ అప్రాక్సిమేట్ 6-7 mm ఉంటుంది. మళ్ళీ లెన్స్ పెట్టాలంటే 6-7 mm అంటే మళ్ళీ కన్నీని కట్ చేయాలి కదా. అందుకు మళ్ళీ అందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఫోల్డబుల్ ఐవెల్స్ అంట మనం. ఫోల్డబుల్ ఐవెల్ అంటే ఏంటంటే ఐవెల్ నార్మల్ గా పెద్దగానే ఉంటుంది, మన కంటిలో ఉండే మన 10-11 mm ఏదైతే ఉంటుందో దానంతా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఫోల్డ్ అవుతుంది. సో ఆ ఫోల్డ్ అయిన లెన్స్ ని చిన్న హోల్ చేసి కంటి లోపల మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల ఇన్సర్ట్ చేసినాక అది ఎక్స్పాండ్ అయిపోతుంది, అది ఫోల్డబుల్ ఐవెల్స్ అంటాం. సో ఇది అడ్వాన్స్ లేజర్ కాటరాక్ సర్జరీ. సో ఇప్పుడు రెగ్యులర్ గా మనం చేస్తున్నాయని ఇవే అనమాట. అడ్వాన్స్ లేజర్ కాటరాక్ సర్జరీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఈ లెన్స్ మనం యూజ్ చేస్తాము, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సర్జరీస్ చేస్తాము అందరికి.
1: అంటే మెల్లమెల్లగా చాలా మార్పులు వచ్చేసినాయి.
0: అడ్వాన్స్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కాటరాక్ సర్జరీ కూడా మోర్ ఆర్ లెస్ ఎట్లా అంటే జనరల్ సర్జరీ లాగా ఉండేదాన్ని కంప్లీట్ గా టాపికల్ ఫేకో సర్జరీస్ కి తీసుకొచ్చాం. టాపికల్ సర్జరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికి మనం కంటికి ఇంజెక్షన్ కూడా ఇవ్వము, ఇంజెక్షన్ ఇవ్వకుండా జస్ట్ డ్రాప్స్ వేసి కాటరాక్ సర్జరీ చేస్తాం వాళ్ళకి.
1: అబ్బా అంటే ఆధునిక టెక్నాలజీ ఎంత మనిషికి సౌకర్యాన్ని
0: టెక్నాలజీ పెరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ మాన్యువల్ సర్జరీ అయితే కట్ సెక్షన్ చేసి చేస్తామో దానికి పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ తర్వాత పేషెంట్ కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు కొంచెం పోస్ట్ ఆప్ కేర్ తీసుకోవడము, హైజీన్గా మెయింటైన్ చేయడము, కొంచెం పెయిన్ కానీ రెడ్నెస్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఎక్కువ రోజులు ఉంటాయి. ఎందుకంటే మనం ఆయన్ని కట్ చేస్తున్నాం ఎక్కువసేపు, ఎక్కువ లెంత్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆ సింప్టమ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ జనరల్ ఓపెన్ సర్జరీ చేసినట్టు
1: అంతే.
0: లాప్రోస్కోపిక్ సర్జరీ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ఇది కూడా అంతే అనమాట. సో లేజర్ సర్జరీ వల్ల ఏంటంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది పేషెంట్కి. పోస్ట్ ఆపరేటివ్గా కేర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా మినిమల్గా ఉంటాయి. పేషెంట్కి కంఫర్ట్ ఉంటుంది, ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సర్జరీ చేసుకుంటే ఫ్యామిలీ కూడా వాళ్ళని చూసుకోవాలి కదా ఇంట్లో. పోస్ట్ ఆఫ్ కేర్ కానీ, రిస్ట్రిక్షన్స్ కానీ, వాళ్ళు చేయాల్సిన జాబ్స్ కానీ, ఇంట్లో వర్క్స్ కానీ అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో లేజర్ కాటరాక్ సర్జరీతో అవన్నీ చాలా కంఫర్టబుల్గా అయిపోతుంది వాళ్ళకి.
1: సూపర్, చాలా బాగా చెప్పినారు డాక్టర్ గారు. విన్నారుగా, కాటరాక్ట్ అంటే మూతి బిందు వచ్చిందని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అతి చిన్న సర్జరీతో ఇందాక విన్నారు కదా, ఈవెన్ ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా, పెద్ద కట్స్ ఏమి పెట్టకుండా మూతి బిందుని తీసేసి అక్కడ చక్కగా లెన్స్ని పెట్టి చక్కటి చూపును అందించే అవకాశం ఈ ఆధునిక టెక్నాలజీ కల్పిస్తుందని డాక్టర్ గారు చక్కగా మీకు భరోసా ఇస్తున్నారు. సో ఆ విషయంలో ఎలాంటి భయపడద్దు, మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. బాగుంది డాక్టర్ గారు, ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తెలియజేసిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలు టీం చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: విరామం అనంతరం ప్రభాత లహరి కార్యక్రమానికి పునఃస్వాగతం.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి?
1: మొదట

0: పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ప్రభాత లహరి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రం ఎర్రగా రావడం, ప్రొస్టేట్ గ్రంథి సమస్యల గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తెలియజేసే సలహాలు, సూచనలు ప్రసారమవుతాయి.

0: ప్రభాత లహరి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట గోపి గోపిక గోదావరి చిత్రం నుండి. మరిన్ని పాటలు వింటారు ఈ ఉదయం 8:30 సినీ రంజని కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00. ఇప్పుడు వినండి డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905050. దంత సమస్యల గురించి గత 20 ఏళ్ళుగా మన స్టూడియోకి వస్తూ దంత సమస్యలపైన చాలా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు దంత వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు. మరి ఈరోజు కూడా వారు మనకున్న దంత సమస్యల గురించి మనకు చక్కటి పరిష్కార మార్గాలు చూపించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సీను నాయక్ గారు నమస్కారం.
3: నమస్తే. నమస్తే భూమేష్ గారు.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు. ఎందుకు ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు గురించి మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మరి డెంటిస్టులలో అనేక రకాల డెంటిస్టులు ఉంటారు, మీరు స్పెషలిస్ట్ ఈ ఎత్తుపళ్ళు మరియు వంకరపళ్ళలో కాబట్టి మీరైతే చక్కటి మా అవగాహన మా శ్రోతలకు అందిస్తారనే ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇది మరి పిల్లల్లో చాలామంది ఈ ఎత్తు వంకరపళ్ళతో బాధపడుతూ ఉంటారు, దానివల్ల క్లాస్ రూమ్లో పిల్లలు హేళన చేయడం అట్లా చేయడం వల్ల వాళ్ళ చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి చికిత్స ఉంటుంది?
3: దంత సమస్యల్లో దంత విభాగాలు అంటే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరికైతే పేషెంట్ సపోజ్ పంటి నొప్పితో వస్తే వాళ్ళకి పంటి నొప్పి తగ్గించడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఆ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ గారు ఉంటారు, అతనితోనే ట్రీట్మెంట్ చేయిస్తుంటాము. అలాగే జ్ఞానదంతం చేయడానికి జ్ఞానదంతం స్పెషలిస్ట్, అలా మనకు మెడికల్ ఫీల్డ్లో ఎలా స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారో అలాగే దంత వైద్యంలో కూడా అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు. ఇది వరకు ఒక 10-15 ఇయర్స్ మనం గతంలో వెళ్తే, సో డెంటల్ డాక్టర్ అంటే ఏ సమస్య దంత సమస్యలు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఒక డెంటల్ డాక్టరే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ట్రీట్మెంట్కి నాణ్యతమైన ట్రీట్మెంట్కి ఆ ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఏమంటే, ఈ పిల్లలకి ఎవరికైతే ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు కానీ సందుపళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ ముఖ కవళికి మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ అంటే వాళ్ళ ప్రొఫైల్ మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ సరిగా కనిపించకపోతే ఆజకల్ పిల్లలకి ఏముంటుందంటే, ఎవరైనా కూడా మేము స్మార్ట్గా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి ఫిట్గా ఉండాలి, మంచి అందం కనిపించాలని చెప్పేసి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి. సో ఇలాంటి ట్రెండ్లో ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు సందు పళ్ళు ఉంటాయో వాళ్ళు చాలామందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వెళ్ళి చాలామంది ఈ చదువు రాణించలేకపోవడము లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ రాణించలేకపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు ఈ సమస్యతో బాధపడే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్కి ఇదివరకైతే మనము క్లిప్పులతోటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. క్లిప్పులు చికిత్స అంటారు, అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్, పంటికి బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్ ట్రీట్మెంట్ తోటి మనము ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మనము ఈ ట్రీట్

0: ఏదో ఉంటుంది అని చెప్పేసి చాలామంది విలేజ్లో ఉన్న ప్రజలకి చాలామందికి ఈ అపోహలు ఉంటాయి. సో కాబట్టి సో ఇలాంటి అపోహ పడకుండా ఈ క్లిప్పుల చికిత్సని అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి ఎందుకు ఇదే చెప్తున్నామంటే సమ్మర్లో చాలామంది పిల్లలు ఇంటికి వస్తారు, హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు, కాలేజ్ నుంచి హాలిడేస్లో ఉంటారు, చాలామందికి పిల్లలకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇలా ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ కోసము ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దాని భాగంగానే ఈరోజు ఈ ఎత్తు వంకర పళ్ళ గురించి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రేడియో శ్రోతలకి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి.
1: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నా? ఏ హాస్పిటల్లో?
2: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
1: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
2: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
1: మరి అడ్రస్?
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. డాక్టర్ సీను నాయక్.
3: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలివాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. బాగుంది డాక్టర్ గారు, మరి ఎత్తు వంకరపల్లు చికిత్సకి ఎంత సమయం పడుతుంది?
0: సో ఎత్తు వంకర పళ్ళకి ఇది వరకైతే మనకు 1.5 నుంచి 2 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడేమంటే మనం ఎవరికైతే తొందరగా ట్రీట్మెంట్ కావాలో దాన్ని యాక్సిలరేటెడ్ ఆర్థోడాంటిక్స్ అంటారు, అంటే తొందరగా అయ్యే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. న్యూ టెక్నాలజీస్ తోటి, లేజర్స్ తోటి కూడా మనం ట్రీట్మెంట్ని తొందరగా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి మనకు 6 మంత్స్ నుంచి 1 సంవత్సరం లేకపోతే 1 సంవత్సరం లోపల మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇంకోటి ఏమంటే ఈ ట్రీట్మెంటు వయసులో ఉన్నప్పుడు చేయించుకుంటే, అంటే గ్రోత్ ఉన్నప్పుడు, పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే ఏమవుతారంటే దాన్ని గ్రోత్ని అడ్వాంటేజ్ తీసుకొని మన క్లిప్పులు ట్రీట్మెంట్ చేయడం చక్కగా చేయడానికి లేదా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఎవరికైతే 9 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఇలాంటి సమస్యలతో ఉన్నారో, ఈ ఎత్తు పళ్ళు కానీ వంకర పళ్ళు కానివ్వండి, ఎగుడు దిగుడు పళ్ళు కానీ సందు పళ్ళు కానివ్వండి, దవడల వ్యత్యాసం ఉన్న వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ వయసులో వస్తే మాత్రము ట్రీట్మెంట్ అనేది చక్కగా అవుతుంది. ఆ గ్రోత్ పీరియడ్ అంటే పెరుగుదల వయసులో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకొని మనకు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ చికిత్సను చేయించుకోవచ్చు. తర్వాత ఈ గ్రోత్ అంటే పెరుగుదల ఆగిపోయిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ అనేది 60 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. కానీ పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే దాని అడ్వాంటేజ్ ఉంటుంది. పెరుగుదల ఆగిపోయిన తర్వాత పిల్లలు పెరుగుదల తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోవద్దని కానీ కానీ కొద్దిగా సమయం ట్రీట్మెంట్ సమయం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ పిల్లలతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకో ఈ ఎత్తు వంకర పళ్ళను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి.
2: బాగుంది డాక్టర్ గారు, అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ 9 సంవత్సరాల నుంచి పడితే 60 సంవత్సరాల వరకు ఈ చికిత్స చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటే, అంటే ఈ ఎత్తు వంకర పళ్ళను సరి చేసుకోవడానికి వయసుతో సంబంధం
0: లేదు,
2: మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దాన్ని మంచి కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు. చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే మరి ఈ తల్లిదండ్రులకు ఒకవేళ ఎత్తు వంకర పళ్ళు కనుక ఉంటే తల్లికి కానీ తండ్రికి కానీ అవే పిల్లలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? మరి అలాంటి పిల్లలకు ఒకవేళ వస్తే ఎలా అంటారు?
0: చాలా మటుకు అంటే ఎవరికైతే తల్లిదండ్రులకి ఇలాంటి సమస్య ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి మదర్ కావచ్చు అండి, ఫాదర్ కావచ్చు, ఎవరికైతే ఈ ఎత్తు పళ్ళు కానీ వంకర పళ్ళు కానీ లేకపోతే ఎగుడు దిగుడు పళ్ళు కానీ లేకపోతే సందున్న పళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలో అవకాశం సేమ్ మాలక్లూజన్ అంటారు, సేమ్ టీత్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనకు బిడ్డ పుట్టిన తర్వాత 6 మంత్స్ నుంచి 6 ఇయర్ వరకు అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ పాల పళ్ళు రావడం జరుగుతుంటుంది. అప్పుడే బ్రషింగ్ కూడా మేము స్టార్ట్ చేయమంటాం పిల్లలకి. తర్వాత 6-6.5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఈ 11-12 సంవత్సరాల లోపల ఈ పాల పళ్ళని ఊడిపోయి అదే వాటి స్థానంలో పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అలాంటి కండిషన్లో తల్లిదండ్రులు ఏం గమనించాల్సిందేమంటే వాళ్ళ పిల్లల పళ్ళ వరుస ఎలా ఉంది, చక్కగా ఉందా లేకపోతే ఎత్తుగా ఉన్నాయా లేకపోతే ఎగుడు దిగుడు ఉన్నాయా వంకరగా ఉన్నాయా చూసి ఆ సమయంలో ఆర్థోడాంటిస్ట్ అంటే ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ఇంకా ఈ ప్రాబ్లం అనేది సివియర్ కాకుండా మన ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, మన ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటారన్నమాట. ఈ మాలక్లూజన్ అంటే ఈ సమస్య ఇంకా పెరగకుండా ఎత్తు పళ్ళు ఉంటాయో వంకర

0: పళ్ళు వస్తాయో అవి ఇంకా పెరగకుండా దాన్ని మనము దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే 6 and half 7 years దాటిన తర్వాత ఇలాంటి పిల్లలు మరుగు వంకర పళ్ళు ఉన్న పిల్లలు ఎత్తున్న పళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అంటే ఆర్థోడాంటిస్ట్ దంత వైద్యంలోనే సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఉన్న ఆర్థోడాంటిస్ట్ దగ్గర అవి తీసుకెళ్తే సో ఈ సమస్యను ఇంకా పెరగకుండా ముందే అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనిస్తూ ముందే చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నానండి.
1: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నావు, ఏ హాస్పిటల్లో?
2: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
1: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
2: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
1: మరి అడ్రస్?
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. డాక్టర్ సీను నాయక్.
3: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలివాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. ఓన్ డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఎత్తు వంకరపల్లతో పాటు కొంతమందికి దవడలో కూడా సమస్యలు ఉంటాయి, మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వారికి చికిత్స అనేటువంటిది ఉంటుందా?
0: ఇదివరకు చెప్పినట్టు మనము ఈ ఎవరికైతే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయో వాళ్ళ అలాంటి తల్లిదండ్రులకు వాళ్ళకు దవడల సమస్య ఉన్నా అంటే కొంతమందికి దవడ పెద్దగా ఉండడము, కొంతమంది దవడ చిన్నగా ఉండడము ఈ పళ్ళతో పాటు, సో వాళ్ళు చూస్తేనే కొద్దిగా అంటే పళ్ళు ఎత్తుగు అనిపిస్తుంది, దాంతోపాటు దవడ కూడా ఎత్తుగు అనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకి ముందే మనం వాళ్ళు ఈ సమయంలో తీసుకొస్తే మనం దవడని కూడా అంటే ఎత్తు వంకర పళ్ళతో పాటు దవడని కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దవడని కరెక్ట్ చేయాలంటే మనకు పిల్లలు మనకు పెరుగుదల ఉండే వయసులో వస్తే మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పెరుగుదల అంటే ఈ గ్రోత్ ఆగిపోయిన తర్వాత మనం ఈ దవడ కరెక్ట్ చేయడానికి ఉండదు, అంటే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేయడానికి ఉండదు. అప్పుడు సర్జరీతోటి మనం దవడ కరెక్షన్ చేసుకోవాలంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు, ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. ఈ సర్జరీని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే, న్యాచురల్గా మనం దవడని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందే పెరుగుదల ఉన్నప్పుడు ఈ ఆర్థోడాంటిస్ట్ అంటే దంత వైద్యంలో ఉన్న స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ని తీసుకెళ్ళి చూయిస్తే, పిల్లాన్ని చూయిస్తే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా చేయాల్సింది ఏమంటే వాళ్ళ పిల్లల్ని చదువులతో పాటు ఆటలతో పాటు సో ఈ మనం వాళ్ళ హెల్త్ ఇష్యూలో కూడా కొద్దిగా జాగ్రత్త పడి ముందే వాళ్ళకు ఫలానా స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ప్రివెన్షన్లో బాగానే మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి.
2: బాగుంది, చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. అయితే చివరిగా ఏంటంటే, ఇప్పుడు మనం ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు ఎదిగాం, మరి అట్లాగే ఎత్తు వంకర పళ్ళను సరిచేయడంలో అడ్వాన్స్ చికిత్సలు ఏమైనా ఉన్నాయి?
0: సో ఇది వరకు ఏమంటే మనకు ఈ ఎత్తు వంకర పళ్ళను మనకు చికిత్స చేయించుకోవాలంటే క్లిప్పులు వేసేవాళ్ళమండి, క్లిప్పులు కనిపిస్తాయి. సో ఈ క్లిప్పుల్లో కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటారు, దాంట్లో కూడా మనకు ఈ స్టీల్ క్లిప్పులని, స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులని, లేకపోతే సెరామిక్ క్లిప్పులని ఇలాంటివి ఉంటాయి. తక్కువగా కనిపించాలి అనుకుంటే సెరామిక్ క్లిప్పులు వేయించుకునే వాళ్ళు, ఎక్కువ మనకి ఏదైనా పర్లేదు అనుకుంటే ఈ మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులు వేయించుకునే వాళ్ళు. సో ఈ చికిత్స, ఈ ఎత్తు వంకర పళ్ళ చికిత్స అనేది మామూలుగా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల ఈ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు, ఆడపిల్లలకి ఏముంటుంది అంటే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కూడా పక్కన వాళ్ళకు తెలియకూడదు అని చాలామంది పిల్లలకు ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏమంటే ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే బ్రేసెస్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దాన్ని అలైనస్ ట్రీట్మెంట్ అంటారు. మనం ఈ ఈ క్లిప్పులు పెట్టిన తర్వాత టోటల్గా ట్రాన్స్పరెంట్, 100% మన టీత్ ఎలా ఉంటుందో అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో వీటిని ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. సో ఈ ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు, లేకపోతే హైట్ ఉన్న పళ్ళు, లేకపోతే ఎగుడు దిగుడు ఉన్న పళ్ళు, సందు పళ్ళకి ఎవరైతే ఉంటాయో, ఎవరికైతే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కనిపిస్తుంది వాళ్ళు, మరి అలా అనుకునే వాళ్ళు కూడా మనకు ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి ట్రీట్మెంట్ కనిపించకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా డిజిటల్ టెక్నాలజీ, అంటే మీకు ఏదైతే ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్న సమస్యని స్కాన్ చేసి మనం స్కానింగ్ చేసుకుంటాము, స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ తోటి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని తయారవుతాయి, డిజిటల్గా తయారవుతాయి. సో టెక్నాలజీ మొత్తం అంతా డిజిటల్గా తయారవుతుంది. సో డాక్టర్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసేంత వరకే డాక్టర్స్ దీంట్లో పాత్ర ఉంటుంది. వన్స్ ఇది స్కానింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాన్ అయిన తర్వాత ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కంపెనీ నుంచి అలైనర్స్, ఈ సెట్ ఆఫ్ అలైనర్స్ అని వస్తాయి. సో అవి మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్లకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి

0: మీరు చేంజ్ చేసుకోవడం, మీ ఇంటి దగ్గరే మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి నెల మనం క్లిప్లు వేయించుకుంటే ఏమవుతుందంటే, ప్రతి నెల మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలి. లేకపోతే పిల్లోడు ఇప్పుడు సపోజ్ నిజామాబాద్లో ఉన్న అబ్బాయి రేపు హైదరాబాద్ వెళ్ళితే ట్రీట్మెంట్ ఎలా, లేకపోతే మెడ్రాస్ వెళ్ళిపోతే ఎలా, చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత డాక్టర్ కూడా కన్సర్న్ అంటే ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా క్లినిక్ రానవసరం లేదు, కాబట్టి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, సో వీటిని ప్రజలు వీటిని గమనించి ఏదైతే బెస్ట్ టెక్నాలజీ ఉందో వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అడ్వైజ్ చేస్తున్నానండి.
1: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎత్తు వంకర పళ్ళను అట్లాగే సందు పళ్ళను ఎట్లా మనం సవరించుకోవచ్చు, దానికి చికిత్స విధానాలు ఇప్పుడు లేటెస్ట్గా ఏ విధంగా వచ్చినాయి మొదలైన విషయాలు తెలియజేశారు. ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905050.
4: Presents Morning News. Good morning, I'm Sarabjit Kaur. The headlines. Union Home Minister Amit Shah to launch land port management system in New Delhi today. 5-day BRICS Agriculture Ministers meeting to begin today in Indore, Madhya Pradesh. Indian Embassy in Muscat confirms rescue of all 24 Indian seafarers aboard MT Merivex after fire incident south of Strait of Hormuz. Iran and Israel announce halt in attacks against each other but warn of retaliation if ceasefire breached again. US Federal Court strikes down President Donald Trump's $1 lakh H-1B visa fee. And in men's cricket, India A to take on Sri Lanka A in opening match of Tri-Nation Series at Dambulla this morning. And now the news in detail. Union Home Minister Amit Shah will launch the Land Port Management System, LPMS, in New Delhi today. This initiative reflects the government's commitment to smart border management, aiming to enhance efficiency, transparency and security in cross-border trade and passenger movement through technology-driven solutions. More details from our correspondent.
5: The Ministry of Home Affairs said that the launch of Land Portal Management System will be a landmark step in India's move towards a modern, technology-enabled border management system. It added that the platform aligns with the goal of strengthening trade facilitation, connectivity, national security, and the vision of Viksit Bharat by 2047. LPMS is a digital platform designed to integrate operations across land ports into a unified system. It will enable secure, real-time exchange of logistics and regulatory information, bringing land ports on a par with digital systems already in place at airports and seaports. The system will also provide end-to-end digital workflows for cargo and passenger processing, including slot booking, payments tracking and single window clearances, while improving coordination among government agencies and private operators. On the occasion, the Home Minister will also inaugurate newly developed stakeholder accommodation facilities at Doki in Meghalaya and Srimantpur Land Port in Tripura, strengthening infrastructure support for border management and personnel. Shivang Mishra, Akashvani News, Delhi.
4: The 5-day BRICS Agriculture Ministers meeting will begin today at Indore in Madhya Pradesh. The BRICS Agriculture Working Group meeting will also be held simultaneously under India's BRICS presidency this year. Details from our correspondent.
6: Agriculture ministers, senior officials and experts from 21 countries are taking part. These include Brazil, China, Russia and South Africa. The conference runs till June 13. It begins with the meeting of the Agriculture Working Group. Key topics include food security, farm innovation, climate-friendly farming, agriculture trade and empowering small farmers. On June 12, a special dialogue among agriculture ministers will be held. It will focus on food security through small farmers, women and youth. On June 13, the main ministerial meeting of BRICS nations will take place. A joint document on agriculture cooperation and innovation will be prepared. Foreign delegates will also get a taste of Indore's rich culture and heritage. They will visit historic sites like Rajwada, Chhappan Dukan, Sarafa and Mandu. Abhinav Goyal, Akashwani, Bhopal.
4: Union Steel Minister H.D. Kumaraswamy and Civil Aviation Minister

ఇప్పుడు వినండి సినీ రంజని సినీ సరాగాల కార్యక్రమం. మృగశిర కార్తె ప్రారంభమైంది. సూర్యుడు రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తెగా పిలుస్తారు. మృగశిర ప్రవేశం కాగానే ఎండల తీవ్రత తగ్గి ఆకాశం మేఘావృతమవుతుంది. భానుడి బగబగలు ఉక్కిరిబిక్కిరి అయ్యే ఉష్ణోగ్రతలతో జనాలను ఊపిరి సలపకుండా చేసిన రోహిణీ కార్తె ముగింపుకు వచ్చింది.

నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తొలివానలు కురడం మొదలయ్యాయి. మృగశిర కార్తెను రైతులు వ్యవసాయ పనులకు శుభసూచకంగా భావిస్తారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకొని మేఘాల నుంచి తొలకరి జల్లులు భూమాతను ముద్దాడుతాయి. రైతు కళ్లలో ఆనందం కనిపిస్తుంది. నిజమే కదా మరి, రైతులతో పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన మనకు కూడా కొంత ఊరటే. తొలకరి చినుకులకు స్వాగతం పలుకుతూ కమ్మటి మట్టివాసనను ఆస్వాదిస్తూ ఈనాటి సినీరంజని కార్యక్రమాన్ని ఎంజాయ్ చేద్దాం ఈ వానపాటలతో.

ధ్వనిరంజని కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున పాడింది ఇంద్ర చిత్రం కోసం. ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది గోదావరి చిత్రం నుండి ఈ పాటను.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు సినీ రంజని సినీ సరాగాల కార్యక్రమం. వింటున్న పాట రంజిత్ చిత్ర పాడింది వానా చిత్రం నుండి.

యముకుడి ఎముడికి మొగుడు చిత్రం నుండి పాట విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు సినీ రంజని సినీ సరాగాల కార్యక్రమం.

సినీ రంజని కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట ఎస్పీ చరణ్ సుమంగళి పాడింది. వర్షం చిత్రం కోసం సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ట్యూన్ చేసి హృదయ రాగాల కోసం ఎదురుచూస్తూ వాట్సాప్ సందేశాలు పంపిస్తున్న ఎఫ్ఎం శ్రోతలకు మరోసారి శుభోదయం, సుప్రభాతం తెలియజేస్తుంది మీ రేడియో నేస్తం. 8462245066 నంబర్కు నచ్చిన పాట వివరాలు, మీ వివరాలు పంపించి మీకు నచ్చిన పాటలు వినండి మన ఆకాశవాణిలో. 90 ఏళ్లు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో తొలిగీతంగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రం నుండి పాటను విందాం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి, రవి, రాజు, కళ్యాణి. ఇంకా ఇదే పాటను మాకోసం కూడా వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ దుబ్బా విద్యానగర్ కాలనీ నుండి వేముల నరసింహరావు, గోదావరి.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
7: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
9: శ్రోతలు టీం చేశారు 103.2 MHz. ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ నిజామాబాద్ సీఎం రోడ్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత వీరంతా కోరిన ఈ పాట జయం మనదేరా చిత్రం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో తర్వాత రిక్వెస్ట్, మా కోసం భక్త కన్నప్ప చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదులా ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్, గంగమణి. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మీరు కోరిన ఈ పాట. వి రామకృష్ణ పీసుశీల పాడింది.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం.

0: వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్. మీరు వింటున్నారు హృదయరాగాలు, వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, మా కోసం అభినందన చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపారు. నిజామాబాద్, వినాయక్ నగర్, శ్రీనగర్ కాలనీ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మీరు కోరిన ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో మీరు వింటున్న ఈ పాట నిర్ణయం చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మోహన్ రావుపేట నుండి అడ్డగట్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, శాంతబాయి, అనుశ్రీ, రవి, మానస, గోదావరి, పూజిత.

0: విశేషం
1: ముఖాన మొటిమల
2: సై బాల్
1: గజ్జా బొబ్బల
2: సై బాల్
1: నడుగుల తామరా
2: సై బాల్
1: బురద పుల్ల
2: సై బాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్
4: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800420223

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.

0: రాష్ట్రంలో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలు కించేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో. తర్వాత రిక్వెస్ట్, జాన్కంపేట్ నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వీరంతా కోరుతున్న పాట నీతి నిజాయితీ చిత్రం నుండి.

0: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
0: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
0: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
3: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్.

0: యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

హృదయ రాగాలు కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట జానీ చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ బాయ్ షేక్ చంద్, ఫారూక్ సయ్యద్ ఖలీల్, ముబీన్ బాయ్, మొహమ్మద్ యాసిన్, షేక్ సలీం వీరంతా కోరుతున్న పాట తాజ్మహల్ చిత్రం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

హృదయ రాగాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట బాలు చిత్రం కోసం హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడింది. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జగరన్పల్లి నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట మయూరి చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చెనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట తోడికొడలు చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం నుండి రామచంద్రం, సమత, నాగేందర్ రెడ్డి, లత, గంగాధర్.

ఓ మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీన

భారంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇంతటితో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కొనసాగుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ 14 నాటికి, 2వ విడత 19 నాటికి, చివరి విడత కౌన్సిలింగ్ 29 నాటికి ముగియనుంది. 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభానికన్నా ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపు లభించింది. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విభిన్నమైన క్లస్టర్ల నిర్మాణానికి వేదికగా మారనున్న ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. రహదారి భద్రత ప్రమాదాల నియంత్రణే ముఖ్యమని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డుకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అన్యాక్రాంతం చేయడంతో 3 అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న రాము నాయక్, సూపరింటెండెంట్ బోనా నాయక్లను సస్పెండ్ చేసింది. మరో సూపరింటెండెంట్ వివేకానందను 10 సర్వీసు ఉండగానే డిస్మిస్ చేసింది. ఇద్దరు యువతీ యువకుల మధ్య నెలకొన్న సంబంధం అంతిమంగా వివాహానికి దారితీయకపోతే అందులో ఒకరు మోసం చేసినట్లుగా భావించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్కర్నూలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈరోజు 1995 మధ్య విడుదలైన పాటలు విందాం. మరి ముందుగా ఏప్రిల్ 1 విడుదల సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు శ్రీరామ్ దాసు, అంజాచారి, ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, కల్వకుర్తి నుంచి నేదులూరు కళ్యాణాచారి, జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుంచి నరేందర్, శ్యామలా రవి, సుప్రజ చిన్నమ్మ, భారతి, ప్రభాకర్, కిషన్, వెంకటేష్, నందిపేట నుంచి, కనిగా సజనారాయణ, ఇందిరావేణి, అనిరుద్ధ, మేధాంజ్, శ్రేయాంజ్, హస్నాపురం నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:09. ఇక మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కోరుతున్నారు. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ కూడా కోరుతున్నారు. కరీంనగర్ నుంచి అనిత, శ్రేణు, కుశాల్, ఫ్రూటీ వీరందరూ అడుగుతున్నారు. అసెంబ్లీ రౌడీ సినిమా నుంచి కేజేఎస్ దాస్ చిత్రపడే ఈ పాట.

ఉద్యోగులకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: వినాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సమయం 10:16. స్వర్ణలత శ్రీనివాస్, పార్సీగుట్ట, సికింద్రాబాద్ నుంచి చౌడూరుపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, ఇంకా మా కోసం మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్ వీరి కుటుంబ సభ్యులు, ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. వరంగల్ కాశీబుక్ నుంచి నల్ల సుదర్శన్ కోరుతున్నారు. వీరందరి కోసం గ్యాంగ్లీడర్ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అనరించే సంపూర్ణ వినోదం సమయం 10:22. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం, అజయ్ కుమార్, హేమలత, విజయ్ కుమార్, ఉదయ్ కుమార్. ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి అంటున్నారు మొట్టే కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ. మీకు నచ్చిన ఏదో ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు ఏదిమేడు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్ష. మాకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపించండి అంటున్నారు మను, యామిని, భవ్య, సుధారామయ్య, చైత్రిక, కార్తీక్. మీరందరి కోసం అశ్వమేధం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో నా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు నాగారం నుంచి లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లక్ష్మి, దుర్గయ్య, శైర్లు, వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, గజ్వేల్ నుంచి కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా అంకుచాపురం నుంచి డోనల్ సుదర్శన్, అభేష్, విధుబాబు, రాగ్, విభాస్, విభూషణం కూడా కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, రియాన్షి, సాహర్ష కోరుతున్నారు. ఖైరతాబాద్ నుంచి నరసింహరావు, సంహిత, దీక్షిత మంచి పాట మా కోసం వినిపించండి అంటున్నారు. ఇంకా రమణ, విజయ, సాయిహరి బోయంపల్లి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ప్రియతమ సినిమా నుంచి ఈ పాట.

0: సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్ లోనే వినవచ్చు.
1: ఎవర్గ్రీన్ హిట్స్ ఆకాశవాణి సమయం 10:35. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగ మహేందర్ నాగలక్ష్మి కన్విత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవి సాయి చరణ్ చాణిక్య.

కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ రవళి నివాన్ నిక్షిత్ రమ రమేష్ జమ్మికుండ నుంచి కోరుతున్నారు. బోడప్పల నుంచి కృష్ణ గీత మా కోసం ఒక మంచి పాట అంటూ ఆదర్శ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్ సరోజ సంతోష్ కుమార్ లక్ష్మి ప్రియ ప్రతీక్ష వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరందరి కోసం హృదయం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం అంతం సినిమా నుంచి మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. అంబాల శ్రీరాములపల్లె నుంచి ఉపేంద్ర, దేవేంద్ర, రవీంద్ర, స్వరూప, సమ్మయ్య, శ్రీరాములు, సాంబయ్య వీరి కుటుంబ సభ్యులు మాకోసం కూడా ఒక మంచి పాట అంటున్నారు. గచ్చిబౌలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రమ్, లావణ్య, దుర్గయ్య, రాజేశ్వర్. నిజామాబాద్ ఆయన చౌరస్తా నుంచి రాజు, ఉమ, హేమలత, విశ్వనాథ్, చౌటప్పల్ నుంచి మాకోసం ఒక మంచి పాట అంటే బుధన్ పోచప్పల్ నుంచి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రేణి, చిన్ను కోరుతున్నారు. భోజేందర్ ఉమ్మడి నుంచి, నిజామాబాద్ నుంచి అఖిల, అపర్ణ, అరుణ, రాజేందర్, రాజేశ్వర్ కోరుతున్నారు. వీరందరి కోసం అంతిమ సినిమా నుంచి మను, కవిత సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జోకర్ సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ ఉమ్మడి నుంచి దివాకర్ విమల, యశ్న కోరుతున్నారు. ఇంకా వరంగల్ నుంచి మళ్ళీ మళ్ళీ కోరుతున్నారండి మీరు, దాసి రామచంద్రం గారు. మరి జోకర్ సినిమా నుంచి ఈ పాట.

పాకోసం ఒక మంచి పాట వినిపించాలంటూ నిజామాబాద్ జిల్లా నుంచి తులసీదాస్, సునీత, మేఘన, యశ్వంత్ నవీపేట మండలం నుంచి కోరుతున్నారు. ఇంకా మా కోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ శివపార్వతి, మురళీకృష్ణ హైదరాబాద్ ఉప్పల్ నుంచి. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు శోభారాణి, అరుణ్ కుమార్, శ్రీజ, చంద్రమోహన్, శివాంశ్ కుమార్, నిఖిల్ కుమార్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

Manager Naranjani. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిఎల్ఓలు పర్యవేక్షులకు తగిన భద్రతా సహకారం అందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ టెట్ 2026 తొలి విడత పరీక్షలు ఈ నెల 16 నుంచి 22 తేదీల మధ్యలో 5 రోజుల పాటు జరగనున్నాయి. పేపర్ 1, పేపర్ 2లకు కలిపి మొత్తం 137,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. హాల్ టికెట్లను ఈ రోజు నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ జి రమేష్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మహిళా శక్తి సభను నిర్వహిస్తున్నట్లు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 2 ఏళ్లుగా ఉపాధి అవకాశాల విస్తరణ, వడ్డీలేని రుణాలు, శ్రీనిధి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర పథకాల ద్వారా మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారని చెప్పారు. రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలిదశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లలో హైదరాబాద్లో 100,000 కోట్లకు పైగా విలువైన భూములను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. తాజాగా రాజేంద్రనగర్ పరిధిలోని బొప్పాలగూడలో 30,000 కోట్ల రూపాయల విలువైన 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె నిర్మించడంతో హైడ్రా రక్షించిన భూముల విలువ 100,000 కోట్ల విలువకు పైగా చేరిందని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 3:00 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అద్దతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినీతో. ఈరోజు ఒక పౌరాణిక క్లాసిక్ చిత్ర విశేషాలు మనందరినీ అలరించిపోతున్నాయి, మన గుర్తుకొస్తున్నాయిలో. కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టేయండి మరి. తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఒక కళాత్మక దర్శకుడు. ఈ నటుడు నుండి ఇలాంటి సినిమానా అని ఆశ్చర్యపోయారు అందరూ. 90% అడవుల మధ్యలో సినిమా షూటింగ్. ఏకంగా సినిమా కోసం అడవుల్లో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేశారు. ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక స్వర్ణోత్సవ సినిమా విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో. గుర్తుపట్టారా? ఏంటా సినిమా? గుర్తుపడితే మరి ఆలస్యం ఎందుకు? నాకు 0402-3-2-4-0-8-5-2 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వినిపిస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:09 దాటి 50 సెకండ్లు. చాలా మంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇంకొక చిన్న పద్యం వినిపిస్తాను. జీవన తీరాలు సినిమా నుంచి ఆ అందమైన పాట విన్నారు. రేణుకా గోపరాజు గారు కడప నుంచి మాత్రమే సరిగ్గా గెస్ట్ చేశారు, కానీ ఒక పద్యం వినిపిస్తాను, ఆ తర్వాత శ్రోతలు తప్పకుండా గుర్తుపట్టేశారు. మరి ఆ పద్యం వినేద్దామా?

ఎంత అందమైన పద్యం. మరి ఇప్పుడు గుర్తుపడితే నాకు సందేశం పంపించండి, మీరు ఏ సినిమాని గెస్ట్ చేశారో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: డెలివరీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చాలా మంది శ్రోతలు సరిగ్గా గెస్ట్ చేసి మనకు సందేశం పంపించారు. రేణుకా గోపరాజు గారు కడుపు నుండి, అలాగే మంగ భాస్కర్ గారు ఎక్కడి నుండో రాయలేదు, ముకుందరావు గారు శ్రీకాకుళం నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, ఇంకా అరసర్ మూర్తి గారు ముసరం భాగ్ నుండి, ఇంకా చాలా మంది శ్రోతలు రాస్తున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే నవరసాలు వర్షించిన కళాఖండ చిత్రం, స్వర్ణోత్సవ చిత్రం, 50 ఏళ్లు పూర్తి చేసుకున్న భక్త కన్నప్ప.

0: నామం గుర్తుపెట్టేమంటూ చాలా మంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. మరి వాణిశ్రీ గారు, కృష్ణరాజ్ గారు అద్భుతంగా నటించిన 50 ఏళ్లు పూర్తి చేసుకున్న భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు ఈనాటి మనం గుర్తుకొస్తున్నాయి. అసలు భక్త కన్నప్ప గురించి చెప్పుకోవాలంటే అది ఒక దృశ్యకావ్యం. బాపుగారు మాత్రమే తీయగలరు. బాపుగారు తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది ఆ సినిమాను చూస్తే. దూచటి మహాకవి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఆధారంగా వచ్చిన చిత్రం భక్త కన్నప్ప. అంతేకాదు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బెడరే కన్నప్ప ఈ సినిమాను కూడా స్ఫూర్తిగా తీసుకున్నాము భక్త కన్నప్ప చిత్రానికని బాపుగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1976 మే 29 విడుదలైన భక్త కన్నప్ప 2026 మే 29 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ రోజు మన వివిధ భారతి వేదికగా మీ అందరి కోసం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోల సమయం 11:21. భక్త కన్నప్ప పేరు వినగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది కృష్ణరాజు గారి అద్భుతమైన నటన. భక్తి పారవస్యంతో వారు జీవించారని చెప్పాలి.

కన్నప్ప వేషంలో. అయితే ఆ సినిమాకి ముందుగా అనుకున్నది దర్శకులు వి మధుసూదన్ రావు గారిని, కానీ ఏవో కొన్ని కారణాల వల్ల బాపు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. వారి సొంత బ్యానర్లో తెరకెక్కించారు కృష్ణరాజు గారు వారి సోదరుడుతో సహా. అయితే బాపు గారు ఎక్కువగా సెంటిమెంట్ని పక్కన పెట్టి ఒక దర్శకుడు తీశారు అని చెప్పుకున్నాం కదా, బాపు గారు ఎక్కువగా గమనిస్తే రాముడి మీద సినిమాలు తీసేవారు. వరుసగా చాలా సినిమాలు తీశారు రాముడి మీద. అయితే ఆ రాముడి సెంటిమెంట్ని పక్కన పెట్టి శివుడి మీద చిత్రం తీయడం అప్పట్లో పెద్ద విశేషంగా చెప్పుకున్నారు అందరూ. మరి బోలెడని సంగతులున్నాయి ఈ భక్త కన్నప్ప సినిమా గురించి. మీకు భక్త కన్నప్ప సినిమా అనగానే ఏం గుర్తొస్తుంది? నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి మీకు భక్త కన్నప్ప సినిమా పేరు వినగానే ఏం గుర్తొస్తుంది అంటే, శ్రోతలు అద్భుతంగా స్పందించారు, మనకి చాలా మంది సందేశాలు పంపించారు. భక్త కన్నప్ప సినిమా అనగానే దర్శకుడు బాపు గారి దృశ్య కావ్యం గుర్తొస్తుంది. కృష్ణరాజు గారి అద్భుత నటన, శివునిపై భక్త కన్నప్ప పూజాతత్వం గుర్తుకొస్తాయంటున్నారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. ఇంకా భక్త కన్నప్ప అంటే నాకు చాలా ఇష్టం, పాటలు చాలా బాగుంటాయి అంటున్నారు ఆరుసార్ మూర్తి గారు ముసరం భాగ్ నుండి. ఎవరైనా అతి సులువుగా భక్తితో ఆ భోళా శంకరుణ్ణి వశం చేసుకోవచ్చు అని నిరూపించిన చిత్రం భక్త కన్నప్ప అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే కాలకోటి పవన్ విజయ్ కుమార్ గారు కూడా మనకి రాస్తున్నారు, కృష్ణరాజు గారే గుర్తొస్తారు, మాకు పాటలు అంటే చాలా ఇష్టం, భక్త కన్నప్ప చిత్రం చాలా ఇష్టం, ఆ సినిమా పేరు వినగానే ఆయనే గుర్తొస్తారు, శివయ్య గుర్తొస్తారు అంటున్నారు. ఇక దివాకర్ ఉమ్మడి నుంచి మనకు సందేశం పంపించారు, తిన్నడు గురించి గుర్తొస్తుంది, శివలింగాన్ని పూజిస్తాడు, కృష్ణరాజు గారు గుర్తొస్తారు అని అంటున్నారు దివాకర్ గారు ఉమ్మడి నుండి. ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. ఇంకొక సందేశం వచ్చింది, కన్నప్పకు శివయ్య మీద ఉన్న అపారమైన భక్తి, నిజమైన భక్తితో భగవంతుడి నామస్మరణ చేసిన ఎల్లవేళలా కాచుకుంటాడు పరమశివుడు అని మనకి సందేశం పంపించారు నెమ్మాని నుండి పున్న వెంకటేశం గారు. ఇంకా మరి మీకు భక్త కన్నప్ప సినిమాతో ఉన్న గుర్తులు కానీ అనుబంధాన్ని కానీ కూడా నాతో పంచుకోండి. మరి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు, భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు.

0: ముందుకొస్తున్నాయి వింటున్నారు భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు. ఆ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. శ్రోతలు ఎంత అద్భుతంగా స్పందిస్తున్నారో నేను చెప్పలేను. అయితే ఈ సినిమా అంతా అడవిలో చిత్రీకరించారు అని చెప్పుకున్నాం కదా. పట్టు సీమ, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి సరైన రోడ్లు కూడా లేకపోతే 10 నుండి 12 కిలోమీటర్లు రోడ్లు వేశారట. 5 ఎకరాల స్థలంలో వేసిన గోడెన్ సెట్ అప్పట్లో సంచలనం. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్తో వేసిన సెట్గా భక్త కన్నప్ప రికార్డ్ సృష్టించింది. 90 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి ఎదురుగుండా పెద్ద గూడాన్ని సెట్గా వేశారట. ఆ సెట్ అంతా వేయడానికి దాదాపు 45 రోజులు సమయం పట్టిందిట. అప్పట్లోనే చెప్పుకున్నట్టు అత్యధిక బడ్జెట్తో వేసిన సెట్గా రికార్డ్ సృష్టించింది భక్త కన్నప్ప చిత్రం. మరి శ్రోతలు ఏం చేస్తున్నారంటే, కన్నప్ప సినిమా అనగానే తన కన్ను పీకి స్వామికి అమరుస్తాడు, నాకు ఆ సన్నివేశం గుర్తొస్తుంది అంటున్నారు. శివుడి పాటల్లో శివశివ శంకర్ పాటను మించిన పాట మరొకటి లేదంటున్నారు బాలకృష్ణ గారు నరసింపేట నుండి. అలాగే మనకు ఒక సందేశం వచ్చింది, నా జీవితంలో మొట్టమొదటి సినిమా భక్త కన్నప్ప, అప్పుడు నాకు 4వ తరగతిలో ఉన్నాను, మా అమ్మ నాన్నగారితో వెళ్లానంటున్నారు ఆనంద్ నగర్ కాలనీ ఖైరతాబాద్ నుండి నరసింహరావు గారు. ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు మనకి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 550 మందితో దాదాపు 70 రోజుల పాటు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ జరిగిందిట. మొదట ఆదినారాయణరావు గారిని సంగీత దర్శకుడుగా అనుకున్నారట బాపుగారు. కానీ వారికి అనారోగ్యం కారణంగా అప్పటికే ఆదినారాయణరావు గారు శివశివ శంకర భక్తవ శంకర పాటను స్వరపరిచారు. కానీ ఆయనకు అనారోగ్యం కారణంగా వారి అసిస్టెంట్ అయిన సత్యం గారిని సంగీత దర్శకుడుగా ఈ చిత్రానికి తీసుకున్నారు. ఈ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది పురస్కారం కూడా అందుకున్నారు సత్యం గారు. 12 పాటలున్న ఈ సినిమాలో అన్ని బాగుంటాయి, వేటికవే. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వర కరుణించి మమ్మగారి పాటలో శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను అందంగా వర్ణించారు ఆరుద్ర గారు. ఇంకో ప్రధాన ఆకర్షణ ఏంటో తెలుసా? డ్రమ్ డాన్స్. ఎందుకంటే దీని వెనుక చాలా పెద్ద విశేషమే ఉంది. అలనాటి క్లాసిక్ చంద్రలేఖ సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా డ్రమ్ డాన్స్ పాపులర్ చేయాలని అనుకున్నారట నృత్య దర్శకుడు శ్రీను మాస్టర్. ఈ పాట కోసం 45 పెద్ద డ్రమ్స్ ని బుట్టాయిగూడెంలోనే తయారు చేయించారు. 80 మంది డాన్సర్స్ తో ఆ పాటను 10 రోజుల పాటు చిత్రీకరించారు. ఇక వేటూరి గారు రాసిన కిరాతార్జునీయ రూపకం మరో విశేషం. ఇందాక మనం విన్నాం కదా ఎన్నియల్లో అనే పాట వెనుక కూడా ఒక విశేషం ఉంది. అదేంటంటే అడవిలో ఉండే కోయవాళ్ల దగ్గర నుండి ఆ ట్యూన్ ని తీసుకుని ఆరుద్ర గారి చేత రాయించారట బాపుగారు.

రాక్షసుడు వరాహరూపము ధరించి భక్తులు ధరాతలన్ని అదిపోవగా తిరుగై వచ్చిన పరుడిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టబాణము పదువక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినతనే వేసినతనే కలలు రెండుగా బిలబిలలాడుతూ పలుగు పండగా గిలగిల తిరుగుతూ అటునికి తగిలిన రెండు బాణముల పశువులు కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు

ఉగతడుగే చేతుల కాక వీర్యార్జునుడు ఓ కారఖన ధనుష్ఠంకారముల తోడ శరభరం

0: శస్త్రములేది ఫలమాయ శస్త్రములేది కలమాయ సౌమ్యసాచి కుడియడమై సంఘంకుట మరచిపోయే
1: జగతికి సుగతిని సాధించిన తల
2: గంటాల కవతల నిలిగే తల

0: ఎంత అద్భుతమైన పాట కదా. అసలు పారవశ్యంలో మునిగిపోయాం. ఇలాంటి పాటలు ఆకాశవాణి నుండి వింటేనే ఎంత బాగుంటుంది, తనివి తీరదు, ఆనందం వేరే అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. అలాగే వేమూరి నరసింహారావు గారు మనకు సందేశం పంపించారు, మళ్లీ మాకు సినిమాను మరొకసారి కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు, మళ్లీ సినిమా చూడాలనే తృష్ణని లేపారు అంటున్నారు. చాలా ధన్యవాదాలండి. అసలు ఆ కిరాతార్జునీయం పాట వినగానే మనకి క్లుప్తంగా భక్త కన్నప్ప చిత్ర కథ అర్థమైపోతుంది. పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు శివుని మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అందుకు శివుడు నువ్వు తర్వాత జన్మలో తిన్నడుగా పుట్టి భక్త కన్నప్పగా మారి మోక్షం పొందుతావని ఆశీర్వదిస్తాడు. అలా ఒక అడవిలో గూడెం వారికి చిన్న పాపుడుగా దొరుకుతాడు అర్జునుడు. తిన్నడు అని పేరు పెడతారు ఆ గూడెంలో వాళ్లంతా. మొదటి నుండి దేవుడు లేడని నాస్తికుడుగా ఉంటాడు. నీలిని ఇష్టపడి నీలిని పెళ్లి చేసుకుని గూడెం బయటకు వచ్చి కాళహస్తి చేరుతాడు తిన్నడు. అక్కడ అడవి జంతువులు వేటాడి తింటున్న అతనికి శివుడు ప్రత్యక్షమవుతాడు. తరువాత శివుని పరమభక్తుడై శివుని సేవిస్తూ మోక్షం ప్రసాదించమని తన కళ్ళని దానం చేసిన తిన్నడు భక్తికి మెచ్చి మోక్షం ప్రసాదిస్తాడు శివుడు. కళ్ళను దానం చేసిన తిన్నడు భక్త కన్నప్పగా నిలిచిపోతాడు. ఇది అందరికీ తెలుసు క్లుప్తంగా భక్త కన్నప్ప కథ.
1: గుర్తుకొస్తున్నాయి తెలుగు.
0: అసలు ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలున్నాయి, కానీ అవన్నీ మనం ఈ గంట సమయంలో చెప్పుకోలేము. చాలా మంది శ్రోతలు మనకి సందేశం పంపిస్తున్నారు. కరుణ రసం, ఎక్స్ప్రెషన్, గ్లామర్ కనిపిస్తోంది వాణిశ్రీలో. వాణిశ్రీ గారు అద్భుతంగా నటించారని మనకి సందేశం పంపించారు నర్సంపేట నుండి బాలకృష్ణ గారు. అలాగే కిరాతార్జునీయం పాట వినిపించారు, చాలా సంతోషం అంటున్నారు. చాలా మంది శ్రోతలు మనకి పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు అంటున్నారు, నాకు భక్త కన్నప్ప సినిమా అంటే శివుడే, శివుడు అంటే భక్త కన్నప్ప సినిమా గుర్తొస్తుంది అంటున్నారు. చాలా సంతోషం అండి. అయితే ఈ సినిమాకున్న విశేషాల్లో ఇంకొక విషయం ఏంటంటే, అప్పటి వరకు ఎప్పుడు చూపించని బ్లైండ్ ఫైట్ ను చూపించారు బాపురమణ గారు. అంటే కళ్లకు గంతలు కట్టుకుని కుస్తీని చూపిస్తారనమాట. ఇక సినిమా చివరిలో శివలింగానికి కళ్ళు ఉన్న సన్నివేశంలో కళ్ల నుండి రక్తం కారే సన్నివేశం కోసం లోపల ట్యూబులు పెట్టి బెలూన్ ద్వారా రక్తాన్ని కళ్ళ నుండి కారేలా చేశారట కళాత్మక దర్శకులు బాపు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, అందుకే అది అద్భుతమైన పౌరాణిక క్లాసిక్ మూవీగా ఎప్పటికీ నిలిచిపోయింది. తిన్నడుగా కృష్ణరాజు

నటన నేలిగా వాణిశ్రీ, శివపార్వతులుగా బాలయ్య వరలక్ష్మి, శ్రీధర్ రావు గోపాలరావు సారథి ప్రభాకర్ రెడ్డి గారు ముక్కామల ముఖ్య పాత్రలో నటించారు భక్త కన్నప్ప చిత్రంలో. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయాక మొదటిసారిగా ఎన్టీఆర్ గారికి ప్రివ్యూ వేసి చూపించారట కృష్ణరాజు గారు. అది వారికి అలవాటుగా ఉండేదిట. కృష్ణమైన సినిమా తీసాక కూడా వెళ్ళి ఎన్టీఆర్ గారికి సార్ సినిమా ఎలా ఉందో చూడండి అని చూపించారట. సినిమా చూసి 45 నిమిషాల పాటు నిర్విరామంగా విశ్లేషించారట ఎన్టీఆర్ గారు. అద్భుతంగా ఉందయ్యా అని ఎంత బాగానో మెచ్చుకున్నారట కృష్ణరాజు గారిని, బాపు గారిని.

వస్తున్నాయంటున్నారు. శ్రోతలకి ఎంత అనుబంధం ఉందో ఈ చిత్రంతో వారు పంపిస్తున్న సందేశాలు చెప్తున్నాయి. ఈ సినిమా నా చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి వెళ్లాను, ఇప్పుడు అమ్మ లేరు కానీ ఈ పాటలు వింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది, ధన్యవాదాలు అంటున్నారు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి. అలాగే చాలా మంది మనకి సందేశాలు పంపిస్తున్నారు. వరంగల్ కాసిబుక్ నుండి రామచంద్రం దాసి గారు పంపించారు. దాసి రామచంద్రం సుమతి గారు, మేము కాళహస్తి వెళ్ళినప్పుడు ఈ భక్త కన్నప్ప సినిమాలో చూసినవన్నీ అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అంటున్నారు. ఇంకా చాలా చాలా సందేశాలు వస్తున్నాయి. అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారి సంభాషణలు ప్రతి పాత్రకు జీవం పోసాయి భక్త కన్నప్ప చిత్రంలో. అడవిలో పక్షుల కోతలు, వింత శబ్దాలు బాపుగారు రాత్రంతా మేల్కొని రికార్డ్ చేసి ఆ రికార్డింగ్స్ ని ఎడిటింగ్ టైంలో వాడారు. అందుకే సౌండ్ ఎఫెక్ట్స్ కి ఉత్తమ రికార్డిస్ట్ గా ఈఆర్ స్వామినాథన్ గారికి జాతీయ పురస్కారం వచ్చింది ఈ భక్త కన్నప్ప చిత్రానికి. బాపు రమణలో నటులు కృష్ణరాజు గారి సినీ ప్రయాణంలో భక్త కన్నప్ప చిత్రం ఒక మైలురాయి, ఒక ఆణిముత్యంలాగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కృష్ణరాజు గారి కెరియర్ లో తొలి ద్విశతాబ్దపు చిత్రం అంటే

100 రోజులు ఆడియో రికార్డ్గా నిలిచిపోయింది ఈ చిత్రం. మరి ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి భక్త కన్నప్ప గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ సందర్భంగా వివిధ భారతి వేదికగా అందించిన చిత్ర సమీక్ష. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

భగవంతుడికి కుల మత భేదాలు ఎలాంటి తారతమ్యాలు లేవని చాటి చెప్పిన చిత్రం అంటున్నారు చింత శ్రీనివాస్ చాపల్లి నుండి. అలాగే నాకు 7 సంవత్సరాల చిత్రం వయసప్పుడు ఈ చిత్రం చూశాను, నాకు అంత సినిమా అంత ఇష్టం, కళ్ళకు కట్టినట్టు విశ్లేషించారంటున్నారు బొమ్మదేని లక్ష్మీనారాయణ గారు. అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు మన చైతన్య స్ఫూర్తిలో.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి పారేఖ్ పాడిన ఆ పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా పేర్లాగే వీరి గురించి చాలా చెప్పుకోవచ్చు. సరిలేరు మీకెవ్వరు అంటూ బాగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సరే మరి ఎవరో మీరు గుర్తిస్తారా అంటే, రేవతి కిరణ్ కుమార్ గారు సికింద్రాబాద్ నుండి సరిగ్గా గుర్తించి పంపించారు. షాజీ షిండే గారి గురించి మనం ఈరోజు మాట్లాడకపోతున్నాం. షాజీ షిండే ఒక నటుడుగానే మనందరికీ తెలుసు, కానీ నేడు ఎందరినో చైతన్యపరుస్తున్న ఒక ఆదర్శమూర్తి అయ్యారు. చిన్నగా మొదలుపెట్టిన పనిని ఒక ఉద్యమంగా వెల్లువగా మార్చేశారు షాజీ షిండే గారు. తమ సొంత ఊరిలో చెట్లు కరువై నీడ లేక నీరు లేక వాన లేక కరువు సంభవించి జనాలు ఇబ్బంది పడుతున్న రోజులు అవన్నీ చూసి వారి తల్లి అతని నుండి ఒక మాట తీసుకుంది. అదేంటో తెలుసా? ఊర్లో కనీసం ప్రజల సౌకర్యార్థం చెట్లను పెంచాలి అని కోరింది. కానీ అది నెరవేరేలోపే ఆమె దూరమయ్యారు షిండే గారికి. తల్లికిచ్చిన మాటని మర్చిపోలేదు షిండే గారు. ఆ మాట ప్రకారమే మెల్లమెల్లగా మొదలెట్టిన ఆ కార్యక్రమం ఎన్నో జాతుల చెట్లను నాటి సంరక్షించడం మొదలుపెట్టారు. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మరెన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. ఆ పాటలోలాగే ఇప్పుడు అందరూ ప్రణామం ప్రణామం అంటూ షాజీ షిండే గారిని కీర్తిస్తున్నారు. 10 నుండి 1000, 1000 నుండి 10,000, ఆ తర్వాత అలా అలా ఆ చెట్ల సంఖ్యను 6.5 లక్షల చెట్లను పెంచే వరకు ఆ స్థాయికి తీసుకెళ్లారు షిండే గారు. ఇదంతా ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా? ఇదంతా మహారాష్ట్రలోని ఎన్నో ప్రాంతాల్లో ఒక ఉద్యమంగా మారింది. ఇలాంటి గొప్ప పని చేయడానికి షాజీ షిండే గారు శాయాద్రి దేవరాయ అనే ఒక ఎన్జిఓని 2016 స్థాపించారు. ఇదంతా బాగానే ఉంది, ఎన్జిఓని స్థాపించారు, చెట్లు నాటుతున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎందుకు ఆయన్ని అంతగా కీర్తిస్తున్నారు ఇప్పుడు, ఈ మధ్య బాగా వైరల్ అయ్యారు అంటే, ఒక విషయం ఉంది. ఏంటంటే, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అంబేవాడ గ్రామాన్ని ఆనుకుని కొత్తగా జాతీయ రహదారి వేయడం ప్రారంభించారు. దానికి గాను రైతుల నుండి దారికి కావలసిన జాగాని సమకూర్చుకుంటున్నారు ప్రభుత్వం. మరి ప్రభుత్వం సమకూర్చుకుంటున్న భూమికి షాజీ షిండే గారికి ఏంటి సంబంధం అంటే, ఆ దారికి అడ్డంగా ఉన్నాయంటూ 100 ఏళ్ల వయసు గల చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్న సంగతి వారి ఎన్జిఓ వాలంటీర్స్ ద్వారా షాజీ షిండే గారికి తెలిసింది. వారి మనసు కదిలిపోయింది, కన్నీరు కార్చారు. మరి ఏం చేశారు? కన్నీరు కార్చి ఊరుకున్నారా? ఏం చేశారో చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.

0: మహర్షి చిత్రం నుండి విజయప్రకాష్ ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: మరి షాజీ షిండే గారు కన్నీరు కార్చారు, చాలా బాధపడ్డారు అని చెప్పాను. తర్వాత ఏం చేశారు? ఏం చేశారంటే, చెట్లను నరకడాన్ని అడ్డుకుని చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి మరొక ప్రాంతంలో వాటిని నాటి వాటిని సంరక్షించి కొత్త ఇళ్ళని సృష్టించారు ఆ చెట్లన్నిటికీ. కొత్త చిగుళ్ళు వచ్చే వరకు మొత్తం ఆ ఎన్జిఓ సభ్యులంతా అక్కడే ఉండి శ్రమించారు. అది కదా మరి. అందుకనే ఇప్పుడు వారిని ఏమని కొనియాడుతున్నారో తెలుసా? నీవు విలన్వి కాదు, నీవు చెట్ల హీరోవి, ఒక మహర్షివి అంటున్నారు అక్కడ మహారాష్ట్రలో ఉన్న జనాలందరూ. ఇక అలాగా నాటిన చెట్లతో పాటు మర్రి, కానుగ, మద్ది, రావి లాంటి వందల వటవృక్షాలను కాపాడి వాటికి కొత్త స్థావరాన్ని, అంటే ఒక కొత్త ఇల్లుని, కొత్త ఆశ్రమాన్ని స్థాపించారు షిండే గారు. ఈ వృక్షాలకి జిఐ ట్యాగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ని కూడా అమర్చారు. అంటే ప్రతి చెట్టు మీద మనం ఇప్పుడు బస్సులో వెళ్తుంటే చూస్తూ ఉంటాం, చెట్లకి తెల్ల రంగు వేస్తారు, లేకపోతే కొన్ని రంగులు వేసి రాత్రిపూట డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లోరసెంట్ కలర్స్ రిఫ్లెక్ట్ అయ్యేలా వేస్తూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు నాటిన చెట్లన్నిటికీ కూడా జిఐ ట్యాగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ని ఇచ్చారట. ఆ కోడ్ని, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ చెట్టు తాలూకా వివరాలని, ఆ చెట్టు ఎప్పుడు వేశారు, అసలు అది ఏ జాతికి చెందిన చెట్టు, ఏమి ఏమి పళ్ళిస్తుంది, ఏమిస్తుంది అనే మొత్తం ఇన్ఫర్మేషన్, ఆ వివరాలన్నీ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వచ్చేస్తాయట. ఎంత బాగుంది కదా. ఇవన్నీ చూసి అక్కడ మహారాష్ట్రలో ఉన్న ప్రజలు మురిసిపోయారు. సహ్యాద్రి దేవరాయ సంస్థ తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకుంటూనే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు షిండే గారు. మరి మనందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని చెట్లను నాటుదాం, ఉన్నవాటిని కాపాడుకుందాం. వృక్ష సంపద మనిషి జీవనానికి ఆయువు పట్టు. వృక్షో రక్షో రక్షిత అంటాను, మరి మీరేమంటారు?

సఖీ చిత్రం నుండి ఆ పాట విన్నారు. హరిహరన్ బృందంతో కలిసి ఆలపించారు రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా,

చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిలిం సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలు పరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలు పడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అనగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది.
మత్స్యశాఖ ఇప్పటికే

0: లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పీఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయిని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్దం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్యసమితి బృందంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయువ్య భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈరోజు వేడిగాల్లో ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40 దాటి 32 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో Eat Fit.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహారం, జీవనశైలి సరిగ్గా ఉంటే అందరం

ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఏమంటారు మరి? అలాంటి ఆరోగ్యం గురించి రోజు ఎన్నో సలహాలు సూచనలు అందిస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి. పోషకాహారం అంటే ఏమీ ఖరీదైనది కాదు. మనందరికీ అతి తక్కువ ధరలోనే ఎన్నో రకాలుగా అందుబాటులో ఉంది అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. మనం ఒక్కసారి మన చుట్టూ గమనిస్తే అసలు ఏం తింటున్నావు, సరిగ్గా తింటున్నామా లేదా అని ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది, అవును కదా నేను సరిగ్గా తింటున్నానా లేదా, సరైన ఆహారం అంటే మనకి పోషకాలను అందించే ఆహారం తింటున్నామా లేదా అనే ఆలోచన వచ్చేస్తుంది. మీకు కూడా వచ్చిందా ఈ మాట వింటూ ఉంటే? మరి ఈరోజు అతి చవకగా ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు ఇచ్చే రెండు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం మన ఈనాటి ఈట్ ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: పాటంతా బానే ఉంది కానీ నిజంగానే అన్ని రుచులు చూడాలి. కానీ అన్ని రుచులు మితంగానే చూడాలంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ఉలవచారు బిర్యానీ చిత్రం నుండి ఆ పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన చంద్రబోస్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 25 సెకండ్లు. అయితే మరి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక చిక్కు ప్రశ్న అడగబోతున్నాను. గుర్తుపట్టేయండి, మరి మొదటి సూపర్ ఫుడ్ ఏంటో కొన్ని క్లూస్ ఇస్తాను. ఇది ఈ ఆహారం అందరికీ అతి చౌకగా అందుబాటులో ఉండే పండు. చాలామంది దీనికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇవ్వరేమో అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే చాలా చవకగా మనకి అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి. ఎన్నో పోషక విలువలున్న ఆ పండు అన్ని వయసుల వారికి అనువుగా సులువుగా ఉంటుంది తినడానికి. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు చాలా సులువుగా తినేయచ్చు అన్నమాట. మరి ఆ పండు ఏంటో గుర్తుపట్టి నాకు సందేశం పంపండి, దాని గురించి మాట్లాడుకుందాం.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: గబ్బర్ సింగ్ చిత్రం నుండి కార్తీక్ శ్వేతమోహన్ అనిపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన భాస్కర భట్ల. మరి శ్రోతలు అద్భుతంగా స్పందించారు, ఎవరెవరు సరిగ్గా గుర్తుపట్టారో చెప్తాను.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:53 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి అతి సులువుగా దొరికే, అతి చౌకగా దొరికే పండు, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, అందరికీ ఎంతో ఇష్టమైన పండు ఏంటో గుర్తించండి అని అన్నాను. సరిగ్గా గెస్ చేశారు. ఎవరెవరో తెలుసా? నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, హర్షిణి ఆదిలాబాద్, కేవీరావు ఖైరతాబాద్, చోడవరపు నాగేశ్వర గారు, అవనిజ కృష్ణకుమారి గారు, పున్నా వెంకటేశం, ఏకనాథం మంగ, జగదీష్ గారు, హరీష్ కుమార్ గారు, నల్ల సుదర్శన్, జయంతి, వీళ్ళందరూ సరిగ్గా గెస్ చేశారు. పాపం కొంతమంది ఏమో జాంపండు అనుకుని జాంపండు అని రాశారు, కానీ కాదు. మనం మాట్లాడుకోబోయే మొదటి సూపర్ ఫుడ్ అరటిపండు. ఎక్కువగా పొటాషియం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులందరూ. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటి పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే రోజూ తినడం వల్ల, అంటే ఎప్పుడైనా మనకి చాలా నీరసంగా అనిపించి వీక్గా అనిపించినప్పుడు తింటే వెంటనే తక్షణ శక్తినిస్తుంది అరటిపండు. గమనించారా? ఎవరైనా కాస్త నీరసంగా ఉన్నా, ఉపవాసం చేస్తున్నా, అలాంటి సమయంలో అరటిపండుని ఇస్తే వెంటనే బలం వస్తుంది అంటున్నారు. మరి ఇలాంటి అరటిపండుని మనం, ఆ అరటిపండే కదా, ఏముందిలే, పక్కనే ఉన్న పండు తాలూకా ప్రాశస్త్యాన్ని మనం ఎప్పుడు గమనించాం. ఎక్కడో సూపర్ మార్కెట్స్లో ఎన్నో నెలల నుండి, విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ పళ్ళ గురించి ఆతృత పడతారు చాలామంది. కానీ కాదు, అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అది అందుకనే తినమని పోషకాహార నిపుణులందరూ చెప్తున్నారు. అరటిపండు రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మరి అరటిపండు ఒక ఎనర్జీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అంటున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నీట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. ఆహ్వానం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇక అరటిపండు గురించి ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి. వ్యాయామం చేసేవాళ్ళు అరటిపండు తినడం వల్ల ఇన్స్టెంట్గా అంటే వెంటనే ఎనర్జీ వస్తుంది అంటున్నారు వైద్యులు. ఇక పొటాషియం, మెగ్నీషియం, B6, ఫాస్ఫరస్, విటమిన్, ఖనిజాల గని ఈ అరటిపండు. అందుకే తిన్న వెంటనే శరీరంలో శక్తిని పెంచుతుంది, కండబలం కూడా పెరుగుతుంది. కానీ ఒక విషయం మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా మితం హితం కదా. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రం ఇది నిషిద్ధం అంటున్నారు వైద్యులు. అందుకే మీరు ఏం తినాలన్నా మీ ఆరోగ్య సమస్యల్ని తప్పకుండా వైద్యులకి చెప్పి వారిని సంప్రదించకుండా మాత్రం ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకండి. మరి ఇంకొక సూపర్ ఫుడ్ రెడీగా ఉంది, మరి ఆ సూపర్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరి ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటి మేడం, మమ్మల్ని ఎందుకు ఊరిస్తున్నారు, మంచి మంచి పాటలు వేస్తూ మా ఆకలిని పెంచేస్తున్నారు అంటూ శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇది ప్రోటీన్లో రారాజనే చెప్పాలి. అతి చౌకగా అందరి ఇళ్లలో విరిగా వాడేది అదే పెసరపప్పు. పెసలు ఎన్నో రకాలుగా దొరుకుతుంది. ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ ఉండి తక్కువ క్యాలరీలు అందించే సూపర్ ఫుడ్ పెసరపప్పు. పెసరపప్పులోని పోషకాలు కండరాలను రిపేర్ చేయడంలో అలాగే కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. అందుకే గమనిస్తే ఇంకోటి ఇది అతి సులువుగా జీర్ణమయ్యే పప్పు కూడా. మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే పెసరపప్పు రారాజనే చెప్పాలి. మీరు గమనించండి, పెసరపప్పు తింటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది మనకి. ఆకలి అంత వెంటనే వేయదు. పప్పుగానే కాదు, మొలకలుగా తీసుకోవచ్చు. అది మరింత మేలు చేస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. పెసల మొలకల్లో విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. మరి అందుకే తప్పకుండా మనం ఈరోజు మాట్లాడుకున్న ఈ రెండింటినీ అరే మన ఇంట్లో ఉన్నాయిగా, అతి సులువుగా ఉన్నాయి కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. వాటిని వాడే అవకాశాన్ని మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి. కానీ ఎక్కువ మాత్రం వాడకండి. ఒకవేళ ఏవైనా సమస్యలుంటే తప్పకుండా మీ వైద్యుల్ని, ఆహార నిపుణుల్ని కన్సల్ట్ చేసి వాడండి.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పడాలి, ఏ రెడీయా? సరే.

0: ఆంధ్రత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు.
1: గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఆరుద్ర గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు కదా. సంగీతం కేవి మహాదేవన్. లంచ్ టైంలో కరెక్ట్ పాట వేసి ఆకలయ్యేలా చేస్తున్నారంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అవునండి, ఈ పాట వింటే ఎలాంటి వాళ్ళకైనా ఆకలి వేస్తుంది, వెయ్యాలనే అంత మంచి పాట రాశారట ఆరుద్ర గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాటితో పాటు మనం ఈరోజు మాట్లాడుకున్న రెండు సూపర్ ఫుడ్స్ అరటిపండు, పెసరపప్పు, ఇలా ఏం తిన్నా ఎప్పుడు తిన్నా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే మంత్రం, హితం మితం. ఎంత తిన్నా సరిగ్గా మనకి సరిపడినంత మోతాదులో తినడమే. ప్యాకెట్ ఆహారం కన్నా మన చుట్టూ ప్రకృతిలో పండిన కూరలు, పళ్ళు, మన ఇంట్లో వండుకునే ఆహారాన్ని తినడం అన్ని విధాలా శ్రేష్టం అంటున్నారు వైద్యులు. ఎంతైనా ఆరోగ్యమే కదా చివరికి, అదే కాపాడుకోవాలంటున్నారు నేటి వైద్యులు కూడా. మరి ఆరోగ్యంగా తిందాం, ఆనందంగా ఉంటాం. స్టే ఫిట్ ఈట్ ఫిట్ అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 అద్భుతమైన ప్రశ్నలతో షో టైంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష

0: నిర్వహించారు. రైతులకు న్యాయంగా సకాలంలో ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వానాకాలం సీజన్ కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో రాష్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటోందని, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా రాష్ట్రానికి 3.89 లక్షల టన్నులు చేరిందని తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది నాంపల్లికి వచ్చారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మహిళా శక్తి మహాసభకు సర్వం సిద్దమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచిలకు చెక్కులను పంపిణీ చేస్తారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లబ్ధిదారు నక్కా సంతోష్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: నా పేరు నక్క సంతోష్, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చెంతి మండలం ముడపల్లి గ్రామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాష్ట దక్షిణ సరిహద్దు జిల్లా జోగులాంబ గద్వాలను తాకాయి. వచ్చే 2 రోజుల్లో రాష్టమంతటా ఋతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే, దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలకరి జల్లులు పలకరించాయి. సోమవారం మృగశిర కార్తె రోజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన 14 కోట్ల రూపాయల పైచిలకు విలువైన విద్యుత్ శాఖ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మిషన్ వాత్సల్య పథకం కింద గ్రామాల్లో ఉన్న అర్బన్, సెమీ అర్బన్ పిల్లలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని కరీంనగర్

0: ಜಿಲ್ಲಾ ಅದನಪು ಕಲೆಕ್ಟರ್, ಭೇಟಿ ಬಚಾವೋ ಭೇಟಿ ಪಡಾವೋ ನೋಡಲ್ ಅಧಿಕಾರಿ ಅಶ್ವಿನಿ ವಾಕಡೆ అధికారులను ఆదేశించారు. ఈ పథకం సమీక్షలో బాలికల సంక్షేమం, విద్య కోసం నిధులను ఎలా వినియోగించాలనే విషయంపై చర్చించారు. రైతులు పంట చేలలో పంట అవశేషాలను తగలబెట్టకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నెక్కొండలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వేణుమాధవ్ తెలిపారు. జిల్లాలోని ఏదైనా ఒక సబ్స్టేషన్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆధునిక ఇంటర్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరుగుతోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షిస్తున్నారు. సమావేశానికి పార్లమెంటు సభ్యులు ఎం రఘునందనరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈరోజు చేపమందు పంపిణీకి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేపట్టిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 21వ తేదీన నీట్ 2026 ప్రవేశ పరీక్షలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు, పర్యవేక్షకులకు తగిన భద్రత, సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తె సందర్బంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోకి సమయం 1:20 దాటి 53 సెకండ్లు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీ సమాధానం, మీ పేరు 0402320852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి షో టైం అస్సలు ఆలస్యం చేయకుండా మొదలెట్టేసుకుందాం. శ్రోతలందరూ సిద్ధమేనా?

అందరం సిద్ధంగా ఉన్నాం మేడం. మీరే లేట్ అంటున్నారు, శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. మరి షో టైంలో వచ్చేస్తుంది మొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని మన దేశంలో ఒక రాష్ట్రాన్ని పిలుస్తారు. రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు భారతదేశంలో? మీకు సమాధానం తెలిస్తే 0402324285 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం.

శ్రోతలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఏ రాష్ట్రం అని అడిగానో. శ్రోతలు చాలామంది ప్రదేశాన్ని పంపిస్తున్నారు, ప్రదేశం కాదు నాకు రాష్ట్రం కావాలి.

షోర్ టైం కార్యక్రమం వింటున్నారు. ముందుగా మీరు విన్న పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి షో టైం లో నేను అడిగిన మొదటి ప్రశ్న, రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని మన దేశంలో ఒక రాష్ట్రాన్ని పిలుస్తారు, ఆ రాష్ట్రం పేరేంటి అని అడిగాను. చాలా మంది శ్రోతలు సరిగ్గా గెస్ట్ చేసి సమాధానం పంపించారు. ముందుగా సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పాక పంపించిన పేర్లను నేను చదవలేను. సమాధానం ఏంటంటే గోవా. గోవా రాష్ట్రాన్ని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. దీన్ని పర్ల్ ఆఫ్ ద ఓరియంట్ అని కూడా పిలుస్తారు. అందమైన బీచ్లు, ప్రకృతి సౌందర్యం ఎంత రమణీయంగా ఉంటుందిట గోవా. నేను కూడా ఎప్పుడు చూడలేదు. బీచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు గోవాని. మరి గోమాంచల, గోపకపురి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఎన్ని పేర్లున్నాయో ఈ గోవా రాష్ట్రానికి. ఇది ప్రశ్నకి ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు, గణేష్ వేదపతి నిజాంపేట్ నుండి, ప్రియాంజలి ఆర్మూర్ నుండి, కేవీరావు పివిరావు ఖైరతాబాద్ నుండి, పద్మావతి గారు కిస్మత్పూర్, దివాకర్ ఉమ్మడి నుండి, చింతా శ్రీనివాస్, పిర్జాతి కూడా, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, అప్పలరాజు పెడన, ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూరు నుండి, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, యలగందుల మార్కండేయ పోచంపల్లి నుండి, జయనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి, అలాగే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, క్యాదర్ వీరేష్ రాజౌళి మండలం నుండి, ఇంకా చాగజ్వేల్ నుండి శేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే ఆలస్యం అంటున్నారు శ్రోతలు. మరి తర్వాత ప్రశ్న సినిమాకి సంబంధించిన ప్రశ్న. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుపట్టి నాకు ఆ సినిమా పేరు పంపించండి. డైలాగ్ వినండి. మంచి పదునైన పనసకాయని చెయ్యి తరిగిన వాడు తిరిగితే, కూర చేసుకుని పక్కనంత వెన్నముద్ద నంచుకుని కొంచెం కొంచెం తింటూ ఉంటే, ఆహా ఎంత బాగుంటుంది అంటారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారితో. మరి ఈ డైలాగ్ ఏ సినిమాలతో గుర్తుపట్టి నాకు సందేశం పంపించండి. 0402324052 0402324052 ఈ నంబర్కి వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రీవట్పురం పోలీస్ స్టేషన్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. అయ్యయ్యో, ఏంటి ఏంటి ఈ పరిస్థితి? మన వివిధ భారతి శ్రోతలు ఇంత కన్ఫ్యూజ్ అయిపోయారేంటి? మీకు తెలుసా, ఓన్లీ 6 మందే సరిగ్గా గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేశారు. నేను డైలాగ్ చెప్పాను, డైలాగ్ అడిగితే ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారని నేను అనుకోలేదు. ఏం డైలాగ్ అంటే, మంచి పదునైన పనసకాయని చెయ్యి తిరిగిన వాడు తరిగితే కూర చేసుకుని పక్కనింత వెన్న ముద్ద నంచుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది అంటారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారితో. ఇది మన జంజాల గారి సినిమా. చాలామంది బాబాయ్ అబ్బాయి అనుకుంటున్నాను అంటారు, కొంతమంది గెస్ట్ చేయలేకపోయారు, కొంతమంది హాయ్ హాయ్ నాయక అన్నారు, కొంతమంది శుభలగ్నం మాయలోడు చాలా. కానీ నాకు చాలా సంతోషం, మీరు గెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, అందుకని. మరి సమాధానం ఏంటో తెలుసా? చూపులు కలిసిన శుభవేళ. జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ ఈ సినిమాలో వెళ్ళి గమనించి సీన్స్ చూస్తే బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి గారు పక్క పక్కన కూర్చొని వంటల గురించి డిస్కస్ చేసుకుంటూ, బోలుడన్ని కూరలు ఇది ఇది ఇది బాగుంటుంది, ఆ కూర బాగుంటుంది, అలా తింటే బాగుంటుంది అంటారు. మధ్యలో రత్నసాగర్ గారు వచ్చి అయ్యో ఏంటి వీళ్ళిద్దరూ తిండి గురించి మాట్లాడుకుంటున్నారంటూ బాధపడుతూ ఉంటారు. భలే గమ్మత్తుగా ఉంటాయి, హాస్యం అద్భుతమైన హాస్యం పండించారు వాళ్ళిద్దరూ ఆ జంజాల గారి సినిమాలో. చూపులు కలిసిన శుభవేళ సినిమా నుంచి ఆ డైలాగ్ అన్నమాట. మరి సరిగ్గా గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? కట్ల సతీష్, సుమలత, భద్రాది కొత్తగూడెం నుండి, పద్మావతి, శిల్ప మరియు వారి కుటుంబ సభ్యులు, చంచల్ గూడ హైదరాబాద్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, అలాగే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి సరిగ్గా గెస్ట్ చేసి మనకి సందేశం పంపించారు. ఏం పర్వాలేదు, ఇంకా బోలెడన్ని మంచి మంచి ప్రశ్నలు మీ అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి మన షో టైంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్ షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్సంబద్ధిని. స్టూడియోలో సమయం 1:40 దాటి 30 సెకండ్లు. మరి ఇప్పుడు ఒక జనరల్ ప్రశ్న మాట్లాడుకుందాం. మనందరం యూజువల్గా చాలా కాంప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం, విమర్శలు వస్తూ ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ మీరు అందుకున్న అత్యంత అందమైన బెస్ట్ కాంప్లిమెంట్, సద్విమర్శ ఏంటి? ఇప్పటి వరకు మీ జీవితంలో మనకు తెలుస్తుంది అసలు దీన్ని మించి ఇంకోటి లేదు అనిపిస్తుంది కదా. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, సద్విమర్శ ఏంటో నాతో పంచుకోండి. 04023240582 ఈ నంబర్కి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగాను, మీరు ఇంతవరకు అందుకున్న అతి మంచి సద్విమర్శ, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు స్పందించారు. ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరు రాసిన వాళ్ళు మళ్ళీ పంపించకండి, నేను అందరి మెసేజెస్ చదివే ప్రయత్నం చేస్తాను. మా గురువుగారు నువ్వు చాలా సాధించగలవు, నువ్వు చాలా సాధించావు అన్నప్పుడు అదే నాకు గొప్ప విమర్శ అంటున్నారు సంజీవ్ గారు నిజామాబాద్ నుండి. నేను ఆర్ట్ బాగా వేస్తాను మేడం, నన్ను అందరూ మీరు ఆర్ట్ బాగా వేస్తారని ఎంతో పొగుడుతారు, ప్రశంసిస్తారంటున్నారు. చాలా సంతోషం. దస్తగిరి గారు ప్రొద్దుటూరు నుండి మనకు సందేశం పంపించారు. రమణి సుబ్బారావు గారు రాస్తున్నారు, మా ఇన్స్పిరేషన్తో మేము మ్యాథ్స్ తీసుకుని మ్యాథ్స్ టీచర్స్ అయ్యామని నా స్టూడెంట్స్ అనడం నాకు ఇచ్చిన అతి బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు రమణి గారు సైనిక్పూరి నుండి. మేడం నమస్కారం, మీరు మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ అనేది అంటేనే చాలామందికి భయం, కానీ మీ ఇన్స్పిరేషన్తో మ్యాథ్స్ టీచర్ అవడం అంటే ఎంత గొప్ప విషయం. ఇక ఇంకెవరు రాస్తున్నారంటే, నువ్వు చాలా గొప్పవాడివి అన్నప్పుడు అంటున్నారు మెర్సీ నరేష్ రోజా శిరీష, 3 తులాల బంగారం గొలుసు దొరికితే తిరిగిచ్చాను, అది అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎంతో అపూర్వం అంటున్నారు పావని వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి. ఎంత గొప్ప విషయం, మీ నిజాయితీకి జోహార్లు చెప్పాల్సిందే. ఇక కృష్ణకుమారి గారు, తను అనుకున్న వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవడం, నేను అలా నిలుస్తాను అని అందరూ నాతో అంటారంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. చాలా గొప్ప విషయం అండి. ఇక నేను టమాటా పచ్చడి చాలా బాగా చెప్పెడతాను అంటారు అందరూ అంటున్నారు దుర్గాదేవి గుడ్లనర్వ జిల్లా నాగర్ కర్నూలు నుండి. ఓకే, వెరీ గుడ్. తను అనుకున్న వారితో వారిని హృదయాల్లో నిలిచిపోవడం, ఎవరు అనుకుంటే వాళ్ళ హృదయాల్లో నేను నిలిచిపోతాను అంటున్నారు వేమన్ నరసింహరావు గారు మనకి నిజామాబాద్ నుండి. ఇక క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అభినందించారు. మరి క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అభినందిస్తారు, అది బెస్ట్ కాంప్లిమెంట్ అని నేను చెప్పలేను. నేను చదువు వెలుగు అను అక్షరాభ్యాస కార్యక్రమంలో నిరక్షరాస్యులకు 80% చదువు వారి సొంతంగా సంతకం పెట్టడం నేర్పించాను. అప్పట్లో మా ఎంఆర్ఓ గారు నాకు సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారంటున్నారు. గొప్ప విషయం అండి, మీరు విద్యాదానం చేశారు. ఈ సందేశం మనకు పంపించారు నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి పున్న వెంకటేశం హేమలత. ఇక కోటి సంగీతంలో పెద్దన్నయ్య పాట చాలా బాగుందంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక మనకి నాగనాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు, 2014లో నేను విధి నిర్వహణలో చక్కగా విధులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారు నాకు బెస్ట్ అవార్డు ఇచ్చారు. గొప్ప విషయం సార్, ఇలాగే చాలామందికి స్ఫూర్తిగా నిలవండి. ద్రోణంరాజు సూర్యశ్రీ గారు, ఒక కంపెనీ ఎండీ గారు అన్నారు, నీలాంటి సబార్డినేట్ దొరకడు కానీ నాలాంటి ఎండీ నీకు ఎప్పుడు దొరుకుతాడు, అది నాకు లభించిన అతిపెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూరు నుండి. ఇక మా అమ్మాయి జ్యోతిక

పదో క్లాస్లో 9.8 గ్రేడ్తో మండల స్థాయి వచ్చినప్పుడు ఎంఈఓ గారు మా ఇంటికి వచ్చి మీరు బాగా చదివించారు అని అన్నప్పుడు నాకెంతో గర్వంగా అనిపించింది. అది బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. ఉత్తమ శ్రోతగా కొత్తగూడెం కేంద్రంలో నన్ను అభినందించారు మరే అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు. ఎంత బాగుందండి, అసలు ఒక్కొక్కళ్ళ అనుభవాలు వింటుంటే. నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక సేవా ట్రస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు 33 మందికి రక్తదానం చేశారు. అందులో ఒక వ్యక్తి స్వర్ణ భారతి సేవా ట్రస్ట్ అనే పేరుతో అందరికీ రక్తదానం చేస్తున్నారు. చాలా అద్భుతం సార్, చాలా అద్భుతం. ఇది మనకి సందేశం పంపించారు కాణి శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. ఎంత అసలు ఇలాంటి సందేశాలు వింటూ ఉంటే నాకు అసలు మీలోనే ఎంతోమంది స్ఫూర్తిదాతలు ఎంతోమంది మార్గదర్శులు ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇక మనకి ఇంకొక సందేశం పంపించారు హైదరాబాద్ బోరంపేట నుండి. మంచి బిజినెస్ మ్యాన్ అవుతావని సార్ చెప్పారు, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు సంతోష్ హైదరాబాద్ నుండి పంపించారు. ఇక హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు పంపించారు. ఏం పంపించారంటే సరైన సమాధానం రాయలేదు సార్, మళ్ళీ పంపించండి. నన్ను చాలామంది లోతుగా ఆలోచిస్తాను, అందరికీ సహాయంగా ఉంటాను, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు గణేష్ వేదవతి నిజాంపేట్ హైదరాబాద్ నుండి. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి. ఉత్తమ సేవా పురస్కారం వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుండి నాకు వచ్చింది అంటున్నారు ఊర్మిళ సతీష్. ఇది వాళ్ళు పంపించిన సందేశం. ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు, పంపించిన వాళ్ళు దయచేసి పంపించకండి. ఒక మంచి పాట విందాం, తర్వాత మరిన్ని సందేశాలు మాట్లాడుకుందాం.

షోర్ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:54. మరి ఇంకొంతమంది సందేశాలు పంపించారు. మీరు విన్న ఆ పాట కిల్లర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరామూర్తి గారు. ఇక మనకి మీకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, మీరు అందుకున్న సద్విమర్శ ఏంటి అని అడిగితే, చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ హైదరాబాద్ నుండి రాస్తున్నారు, నేను బాగా రాస్తాను, అది అందరూ నేను బాగా రాస్తానంటున్నారు, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు. ఇక మేము టైలర్ వర్క్ చేస్తాం, ఒక టైలర్గా మేము కుట్టినవి అందరికీ బాగా నీట్గా సెట్ అయితే వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్సే మాకు బెస్ట్ కాంప్లిమెంట్స్, సద్విమర్శలు అంటున్నారు రాకేష్ ఫరీద్ నందిపేట నుండి. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకు ఒక మంచి సందేశం పంపించారు. చిన్న వయసులో ఎక్కువ చదువుకునే అవకాశం లేదు కాబట్టి చదువుకున్నది 4వ తరగతే, కానీ ఆ చదువు నాకు అత్యంత అమూల్యమైనది అని నేను అనుకుంటున్నాను. 1996 కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో అక్షర కిరణంలో వాలంటీర్గా 15 మందికి చదువు నేర్పించాను. వాళ్ళకి పూర్తి పేరు వచ్చేంత వరకు సంతకం పెట్టేలా వాళ్ళకి నేర్పించాను. దాంతో నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఉత్తమ వాలంటీర్గా అవార్డు కూడా అందుకున్నాను. 1997 నిజామాబాద్ తొలి ఉత్తమ శ్రోతగా ఎంపికయ్యాను. ఇది నేను అందుకున్న అతి ఉత్తమ కాంప్లిమెంట్ అంటున్నారు. ఇది నాకు మరిచిపోలేని జ్ఞాపకం. చాలా సంతోషం అండి. చదువుతో మీరు తక్కువ చదువుకున్నానని అనుకోకర్లేదు, మీ సంస్కారానికి నేను నమస్కారం చెప్తున్నాను. మరి జయంతి అల్వాల్ నుండి ఏం రాస్తున్నారంటే, నేను అస్సలు ఫుడ్ వేస్ట్ చేయను, అందరూ నన్ను గుడ్ గర్ల్ అంటారు అంటున్నారు. మరి దోర్నాల సుదర్శన్ గారు మనకి అంకుశాపురం నుండి సందేశం పంపించారు. మా రెండవ అమ్మాయి 10th క్లాస్లో ఘట్కేశ్వర మండలానికి 1st క్లాస్ మార్కులు తెచ్చుకుంది. ఒక చిన్న పార్టీ, వాల్ వాచ్, గోడగడియారం బహుమతి ఇచ్చేటప్పుడు నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచారు. మా అమ్మాయితో పాటు నా ఫోటో కూడా తీసుకున్నారు. అదే నాకు అతిపెద్ద కాంప్లిమెంట్గా నేను భావిస్తున్నాను అంటున్నారు. మరి షో టైం బాగుంది, మంచి ప్రశ్న అడిగారు, చాలా ధన్యవాదాలు అంటున్నారు. గణేష్ వేదవతి గారు నిజాంపేట నుండి, మరి రక్తదానం చేశాను అబ్బా, అది రక్తదానం చేసి ఎంతోమందికి సహాయంగా ఉంటున్నాను, అదే నేను అందుకున్న అతిపెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగండుల మార్కండేయ లక్ష్మి. మరి మనకి ఒక చిలిపి సందేశం కూడా వచ్చింది, మీ నవ్వు బాగుంటుంది అని, కానీ అస్సలు కొంతమంది మీరు నవ్వరు అని, కానీ నవ్వు బాగుంటుంది అనే కాంప్లిమెంట్ నేను ఇప్పటి వరకు అందుకున్నాను అంటున్నారు. పేరు పంపించలేదు. ఇంకొక సందేశం వచ్చింది మనకి, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, అప్పుడు మా హిందీ టీచర్, నువ్వు హిందీలో బాగా మాట్లాడతావు అని, అదే నాకు ఇప్పటి వరకు నేను అందుకున్న పెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు. వెంకటేష్ నందిపేట నుండి మరి మనకి ఇంకొక సందేశం పంపించారు నాగరాజ్ గారు. సందేశం ఇంకా లోడ్ అవుతోంది. మరి ఎలా ఉంది ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తోంది? మనం ప్రశ్నలు షో టైంలో చాలా సరదా అయిన ప్రశ్నలు అడుగుతాము, తర్వాత జనరల్ నాలెడ్జ్ అడుగుతాము. మరి మీ మనసులో ఉన్న మీ ఊహల్ని, మీ జ్ఞాపకాలని కూడా తట్టిలేపే ప్రయత్నమే ఈ జనరల్గా అడిగే ప్రశ్న అనమాట. మరి దస్తగిరి సంధ్య గారు మనకు ఒక సందేశం పంపి

0: పంపించారు, ప్రశ్న బాగుంది, నేను ఆల్రెడీ పంపించాను, నేను ఆర్ట్ బాగా వేస్తాను, అందుకే నాకు నేను బాగా మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నా అన్నారు. మధు మొల్లాపూర్ నుండి, నేను టైలరింగ్ చేస్తా, నన్ను అందరూ ప్రొఫెసర్ డాక్టర్ లాగా ఉన్నావు, నువ్వు నీట్గా ఉంటావు అని అంటారు, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటున్నారు మధు మొల్లాపూర్ నుండి. చాలా సంతోషం అండి. మరి ఇది ఒక సందేశం వచ్చింది. ఏడేళ్ళ క్రితం మా అమ్మగారు ఈరోజు పరంపరించారంటున్నారు, నాగరాజ్ గారు రాశారు. మరి ఇది ఇవాళ షో టైం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి 2:15 ఒక అద్భుతమైన శక్తిశీలిని మీకు పరిచయం చేయబోతున్నాను. మీరేం చేయాలి? ట్యూన్ చేసి ఉంచాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 to 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

Mano Gene Arancini. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం అంటోంది మీ పద్మిని. భారతదేశపు నారీ శక్తికి ప్రతీకగా నిలిచిన భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి వైద్య వృత్తిలో రాణిస్తూనే భారత వైమానిక దళంలో ప్రవేశించి ఆ సంస్థలో మొట్టమొదటి మహిళా అధికారినిగా చరిత్ర సృష్టించిన ఘనత డాక్టర్ విజయలక్ష్మి గారిది. ఆవిడ స్ఫూర్తిదాయక ప్రయాణం ఈనాటి మన శక్తిశీలిలో.

0: స్నేహం చిత్రానికి ఉష ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:22 దాటి 36 సెకండ్లు. భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్, మహిళా వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మద్రాస్ నగరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు విజయలక్ష్మి గారు. తండ్రి మొదటి ప్రపంచ

పెత్తం సమయంలో సైన్యంలో పనిచేశారు. అదే ఆమెను సైన్యం వైపు మళ్లేలా వెళ్లేలా ఆకర్షించింది అంటారు విజయలక్ష్మి గారు. మరోవైపు తాతగారు సంగీత విద్వాంసులు, అది కావడంతో సంగీతం పైన కూడా ఎంతో మక్కువ పెంచుకున్నారు విజయలక్ష్మి గారు. ఒకవైపు తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణ, సమయపాలన, మరోవైపు తాతగారి నుండి వచ్చిన సంగీతం ఆమెను అద్భుతమైన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా, నిబద్ధత కలిగిన వైద్యురాలిగా, సైనికాధికారిణిగా కూడా చేసే అంటారు ఎన్నో ఇంటర్వ్యూస్ లో విజయలక్ష్మి రమణన్ గారు. వారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ మన సిరీస్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి టిప్పు హరిణి పాడిన పాట విన్నారు. సంగీతం కోటి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:28 దాటి 30 సెకండ్లు.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 15 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారునిగా ఎంపికయ్యారు విజయలక్ష్మి గారు. అది సాధారణ విషయం ఏం కాదు. అతి చిన్న వయసులో ఏ గ్రేడ్ కళాకారిణి అంటే ఆవిడ ఎంత సాధన చేసి ఉండాలో చెప్పకనే చెప్తోంది. ఎన్నో కర్ణాటక సంగీత కచేరీలు చేశారు చిన్న వయసు నుండే. మద్రాస్ మెడికల్ కాలేజ్ నుండి వైద్య శాస్త్రంలో డాక్టర్ పట్టా అందుకున్నారు. సైనికులను ఉద్దేశించి ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ. అయితే ఆమె పాడిన పాటలు సైనికులకి ఎంతగానో మానసిక ఉపశమనాన్ని కలిగించేవిట. ఒకవైపు పాట, మరోవైపు వైద్యం, రెండు కళ్ళలా ఉండేవిట విజయలక్ష్మి గారికి. అలా పాడుతూ ప్రదర్శనిస్తున్న సమయంలోనే వారికి భారత వైమానిక దళంలో చేరాలని బలంగా అనిపించింది. మరి అనిపించింది సరే, ఎలా చేరారు ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: చలో సినిమా నుండి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మహతి స్వరసాగర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి సైన్యంలోకి అంటే వైమానిక దళంలోకి ఎలా చేరారు, పాటలు పాడుతున్నారు, సంగీత కచేరీలు ఇస్తున్నారు, ఎలా చేరారో చెప్తానన్నాను కదా. ఎలా అంటే 1955 భర్త కేవీ రమణన్ గారి ప్రోత్సాహంతో వైమానిక దళంలో అడుగుపెట్టారు డాక్టర్ విజయలక్ష్మి గారు. మొదటిగా ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో చేరి ఆ తర్వాత వైమానిక అధికారినిగా బదిలీ అయ్యారు. 1971 వైమానిక దళంలో తొలి మహిళా వింగ్ కమాండర్ గా పదోన్నతి పొందారు డాక్టర్ విజయలక్ష్మి రమణన్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించే రక్షణ విభాగంలో ఒక మహిళగా వ్యవహరించడం, అందులో వింగ్ కమాండర్గా వ్యవహరించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదంటారు విజయలక్ష్మి గారు. అన్నీ అధిగమించారు. వైమానిక దళంలో చేరినప్పుడు మహిళల కోసం ప్యాంటుకు బదులుగా చీరలు యూనిఫామ్గా తొలిసారిగా మహిళా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల కోసం ప్రతిష్టాత్మకమైన చీరను యూనిఫామ్గా రూపొందించిన ఘనత డాక్టర్ విజయలక్ష్మి గారిదే. ఊహించండి, ఇండియన్ ఎయిర్ఫోర్స్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఫ్లయింగ్ పైలట్స్ వాళ్ళు ఎవరైనా సరే ప్యాంటు చొక్కా వేసుకుంటూ ఉంటారు. అంటే అందరూ అలా వేసుకోక్కర్లేదు, కొంతమంది ఆన్ ఎయిర్ వెళ్ళని వాళ్ళు అంటే పైన పైలట్గా వెళ్ళని వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మొట్టమొదటిసారిగా 70s ఆ యూనిఫామ్కి బదులు చీరని యూనిఫామ్గా ఆవిడ ప్రవేశపెట్టారంటే ఎన్ని సవాళ్ళని ఎదుర్కొని ఉంటారో చుట్టూ ఉన్న చాలామంది సమాజంలో అక్కడున్న ఆఫీసర్స్తో తర్వాత అంటే పురుషులతో అవన్నిటినీ అధిగమించి చీరని యూనిఫామ్గా పెట్టిన ఘనత మాత్రం డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారిది. ఇంకా ఉన్నాయి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం.

0: స్వరాభిషేకం ఈ చిత్రం నుండి మనో చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాల

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:43 దాటి 10 సెకండ్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1962వ సంవత్సరం, 66వ సంవత్సరం, 1971వ సంవత్సరంలో యుద్ద సమయాల్లో విశిష్టమైన సైనిక సేవలను అందించారు డాక్టర్ విజయలక్ష్మి. యుద్దం అంటేనే ప్రాణ నష్టం. అలాంటి క్లిష్ట సమయంలో సైనికులకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ అవసరమైన వైద్యం అందించారు విజయలక్ష్మి గారు. అంతేకాదు, వైద్యురాలిగా కొన్ని సంవత్సరాలు బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్ట్గా సేవలందించారు. ఆ సమయంలోనే ఎందరో నర్సింగ్ సిబ్బందికి, సహాయ వైద్యులకు గైనకాలజీ విభాగాల్లో స్వయంగా శిక్షణ ఇచ్చారు. వారందరినీ అత్యున్నత వైద్యులుగా తీర్చిదిద్దారు డాక్టర్ విజయలక్ష్మి.

0: நீங்க பிரண்டே அப்புறம்
1: நிஜமாடா
0: ஆஹா
1: காட் ஐ லவ் யூ
0: ஐ லவ் யூ டூ
1: இப்போ நின்று கலப்பம் అంతకు ముందు ఆ తరువాత చిత్రం నుండి దీప్తి హేమచంద్ర అలపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇండియన్ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1977 అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా విశిష్ట సేవా మెడల్ని అందుకున్నారు డాక్టర్ విజయలక్ష్మి. సైనిక రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు, అద్భుతమైన సేవకు గాను వారికి లభించిన గుర్తింపు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు సామాన్యులకు ఉచితంగా వైద్యం అందించారు డాక్టర్ విజయలక్ష్మి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

పవిత్ర బంధం చిత్రం నుండి కెజె యేసుదాస్ గారు పాడిన ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:54 దాటి 36 సెకండ్లు. ఒక మహిళగా, వైద్యురాలిగా, ఒక సైనికాధికారిగా ఎందరికో మార్గదర్శిగా నిలిచారు డాక్టర్ విజయలక్ష్మి రమణన్. మనం ఏ రంగంలో ఉన్నా మన పనిని మనం దైవంగా భావించి పూర్తి అంకితభావంతో చేస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది అని చెప్పేవారు డాక్టర్ విజయలక్ష్మి. ఎందరో మహిళలకు మార్గదర్శకంగా నిలిచారు. ఇది వారి ఆదర్శమైన ప్రయాణం. ఇది ఇవాళ్టి శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోనిస్తం పద్మిని.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మళ్ళీ మరొక రోజు మరో కార్యక్రమంలో కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: మెహమాన్ 10 జూన్ శాం 4 బజే సిర్ఫ్ వివిధ భారతి పర్.
2: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरली धड़कन. अगला कार्यक्रम है सखी सहेली.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కలిసిందాం రా సినిమా నుండి. రాజేష్ పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు కలిసిందాంరా సినిమా నుండి. వీరందరి కోరికపై రాజేష్ పాడిన పాటను వినిపిస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి పందిరి సినిమా నుండి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మనో పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూలక్ష్మి, జాప భూమేశ్వర్, శ్రీశాంక్, కిషోర్, దాసర్, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మహశ్రీ, నరేందర్, శ్యామల, భారతి వీరంతా కోరుతున్నారు పెళ్లి పందిరి సినిమా నుండి. మరి వీరి అందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట శివయ్య సినిమా నుండి కెఎస్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాహుల్, భాగ్యవీర్, సంధ్యారాణి, నాగమణి వీరంతా కోరుతున్నారు శివయ్య సినిమా నుండి. మరి వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా

0: వైద్యరంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట శ్రీను వాసంతి లక్ష్మీ సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జగ్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనూష, లత వీరంతా కోరుతున్నారు. శ్రీను వాసంతి లక్ష్మీ సినిమా నుండి మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు వింటున్నారు శ్రోతలు తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట శివమిత్తిన సత్యం సినిమా నుండి కేజే యేసుదాస్, వాణి జయరాం పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాఠం ప్రసారం చేస్తున్నాం.

ఇంతవరకు మీరు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వింటారు మృదు మధుర గీతాలు, లలిత గీతాలు.

0: బెనిఫిట్స్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
10: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
11: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలింతవరకు మృదుమధుర గీతాలు, లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ముందుగా భారతీయుడు సినిమా నుండి కేజీ యేసుదాస్ పాడిన పాట

శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భైరవ ద్వీపం సినిమా నుండి చిత్రా బృందం పాడిన పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో చివరిగా వినండి బొంబాయి ప్రియుడు సినిమా నుండి ఎంఎం కీరవాణి చిత్ర అనుపమ పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి ఋతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మహిళా శక్తి మహాసభ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలని ఆలోచన ఎవరైనా చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి, మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈ రోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు.
0: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 60 కోట్ల పైగా విలువ కలిగిన నూతన విద్యుత్ సబ్స్టేషన్లకు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీ పోరాటాల తరువాతే కొనుగోళ్లు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్ల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి జాతీయ రహదారుల విస్తరణకు 1000 కోట్లు కేటాయిస్తోందని చెబుతూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ సూర్యఘర్ యోజన పథకం ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా రెడ్కో మేనేజర్ గంధం రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: ఈ రోజు వరకు 162 మంది వాళ్ళ సొంత ఇంటి పైన 625 కిలోవాట్లను ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ యొక్క పచ్చని భారతదేశ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్య అయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది.
0: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త మూత్ర పరీక్షలు

0: అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు.
1: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి. ఇక్కడ ఫ్రీగా ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరం భీం అర్బన్ ఎకోపార్క్ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ మంత్రి,
2: ప్రతి స్కూల్లో సుమారు 2300 మంది పిల్లలు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్ళలో కులాలు మతాలు అనేది చాలా రేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
0: ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డని అన్నారు. 35,077 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. దేశంలో పండే వరిలో 61% తెలంగాణ నుంచే వస్తోందని తెలియజేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 135,000 కోట్లు ఇచ్చిందని, తాము 2 ఏళ్లలోనే రైతులకు 100 కోట్లిచ్చామని చెప్పారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తా ఆంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా గత 24 గంటల్లో సూర్యాపేట జిల్లా పెదవీడులో అత్యధికంగా 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఉదయం నుంచి ఉక్కపోత ఎండలు, ఈ సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. నైరుతి ఋతుపవనాల రాకతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీల్లో కురిసిన వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని కోర్టుల్లో ఈ నెల 20వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. దీని ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్ తదితర కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న 62,000 మంది అంగన్వాడీల జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను దేశంలోనే అత్యధికంగా పెంచిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వేతనాలు 18,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు, మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి ఋతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి.

0: పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు వింటారు సినీ సరాగాల కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా గబ్బర్ సింగ్ సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు సినీ స్వరాగాల కార్యక్రమం సినీ రంజనీ కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో

0: అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలు వింటున్నారు సి నిరంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చింతకాయల రవి సినిమా నుండి రాజేష్ శ్రేయా ఘోషల్ పాడిన పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 శాంట్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రం ఎర్రగా రావడం, ప్రోస్టేజ్ గంటి సమస్యల గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో చివరగా వినండి శుభాకాంక్షలు సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కజొన్న ధాన్యం నిల్వలో ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్టుగా అంచనా వేయడమైంది. సుమారు 2.4% పురుగుల వలన, 2.5% ఎలుకల వలన, 0.85% పక్షుల వలన, ఇంకా 0.68% అధిక తేమ వలన ధాన్యాన్ని నష్టపోతున్నారు. అన్ని ధాన్యపు పంటలలో కలిసి నష్టం సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కావున సరైన జాగ్రత్తలు నిల్వ సమయంలో తీసుకున్నట్లయితే నికర ఆదాయం పెరుగుతుందని మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న నిల్వలో ఆశించు కీటకాలలో ముక్కు పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, నుసి పురుగు, కాప్రా బీటిల్, పిండి పురుగులు ముఖ్యమైనవి. ధాన్యాన్ని నష్టపరిచే విధానాన్ని బట్టి పురుగులను 2 రకాలుగా విభజిస్తారు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు, గింజ బయట ఉండే నష్టం కలిగించే పురుగులు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు గురించి, ఇవి లార్వా దశలో గింజల లోపల చేరి పోషక పదార్థాలను తినివేసి అక్కడ జీవిత దశలన్నీ పూర్తి చేసుకుని తల్లి పురుగు గింజలను రంధ్రము చేసుకుని బయటికి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి వడ్ల చిలుక, ముక్కు పురుగు మొదలగునవి. వడ్ల చిలుక, వీటి రెక్కల పురుగులు పొలంలోనే గింజలపై గురుడ్లు పెడతాయి. నిల్వ చేసినప్పుడు ఈ గురుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజకు చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి నష్టపరుస్తాయి. ఇవి తమ జీవిత చక్రాన్ని నెల రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. కాబట్టి సంవత్సరానికి 11 నుండి 12 తరాల పురుగులు గింజలను ఆశించి నష్టపరుస్తాయి. గోదాములలోని ఉపరితలంపై రెక్కల పురుగులు గాలిలో ఎగరడం చూసి వడ్ల చిలక ఆశించినట్లు గుర్తించవచ్చు. మొక్కజొన్నను నిల్వ చేసినప్పుడు ఈ పురుగు వలన ధాన్యం నుంచి 1.5 అడుగులోపల వరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక ముక్కు పురుగు గురించి, ఇవి 3 మిల్లీమీటర్లు పొడవుండి తల భాగం సన్నని ముక్కుగా బయటకు వచ్చి ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులో ఉంటాయి. ఆడపురుగులు గింజలపై సన్నని రంధ్రాలు చేసి లోపలికి గ్రుడ్లు పెట్టి పైన జిగురు వంటి పదార్థంతో కప్పివేస్తాయి. అక్కడక్కడ ఒక్కొక్క ఆడపురుగు గింజకు 1 చొప్పున 150 నుండి 250 వరకు గురుడ్లను పెడుతుంది. ఈ గురుడ్ల నుంచి కాలు లేని మెత్తని పిల్ల పురుగులు వెలువడి గింజలోనే ఉండి అందులోని పదార్థాన్ని పూర్తిగా తిని పై పొరను మాత్రం మిగులుస్తాయి. తల్లి పురుగులు బయటకు వచ్చి 3-5 మాసాలు జీవించి మళ్ళీ మళ్ళీ మొక్కజొన్నకు నష్టం కలగజేస్తాయి. ఇక గింజ బయట నుంచి నష్టం కలిగించే పురుగులు, ఈ పురుగులు ధాన్యం బయట ఉండి మిగిలిపోయిన లేదా పగులు ఉన్న ధాన్యంపై ఆశించి తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి తుట్టె పురుగు, నుసి పురుగు, పిండి పురుగులు. ఇక తుట్టె పురుగు గురించి ఈ విధంగా, ఈ పురుగు లార్వాలు ఎక్కువగా ముక్కలైన గింజలను, పిండిని ఆశించి నష్టపరుస్తాయి. లార్వాలు విడుదల చేసే చిలుకు దారాల వలన గింజలు పురుగు కోశస్థ దశ గుళ్ళు, అవి విసర్జించే మలమూత్రాలు అన్నీ కలిపి ముద్దగా తయారవుతాయి. లార్వాలు గింజలను తినడం వలన జరిగే నష్టం కన్నా ఈ విధంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రెక్కల పురుగులు ఒక్కొక్కటి 60 నుండి 160 గుడ్డను గింజల సంచుల గోదాముల గోడలపైన పెట్టి గింజను నష్టపరిచే లార్వాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక నుసి పురుగు, నుసి పురుగు యొక్క లార్వాల కన్నా తల్లి పురుగులే ఎక్కువగా నష్టపరుస్తాయి. మొక్కజొన్న గింజలను తక్కువ తేమ శాతంతో నిల్వ ఉంచినప్పుడు కూడా ఈ పురుగు బలమైన దవడలు కలిగి ఉన్నందున గింజలకు ఎక్కువ నష్టం కలగజేయడమే కాకుండా గింజ లోపలకు గురుడ్లను చొప్పించగలదు. ముదురు కాఫీ రంగులో ఉన్న ఒక్కొక్క తల్లి రెక్కల పురుగు రోజుకు 10 చొప్పున దాదాపు 400 నుండి 500 గ్రుడ్ల వరకు పెడుతుంది. తల్లి పురుగులు చేసే నష్టం వలన గింజలు ముక్కలుగాను పిండిగాను తయారవుతాయి. ఈ నష్టపరిచిన గింజ ముక్కలు పిండిని లార్వాలు తిని తిరిగి తల్లి పురుగులు ఎదుగుతాయి. ఈ పురుగు ఆశించిన బస్తాల నుండి పిండి రాలడం గమనిస్తాము. ఇక పిండి పురుగు, ఈ పురుగు ధాన్యం కన్నా మొక్కజొన్న పిండిని ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఇది రోజుకు 2 నుండి 3 చొప్పున మొత్తం 300 నుండి 400 వరకు గ్రుడ్లను పెడుతుంది. పురుగులు పిండి లోపాల సొరంగాలు నిర్మిస్తూ ఒక విధమైన వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల పిండి పూర్తిగా దెబ్బతిని నాణ్యత కోల్పోతుంది. ఇక పురుగుల వలన కలిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. గింజ బరువు తగ్గిపోతుంది.

0: పురుగు పట్టిన ధాన్యానికి శిలీంధ్రాలు ఆశించి ధాన్యం రంగు మారిపోతుంది. రుచి వాసన మారిపోయి ధాన్యం తినడానికి పనికిరాదు. నాణ్యతతో పాటు మొలక శాతం తగ్గిపోతుంది. ప్రోటీన్లు పోషక విలువలు తగ్గిపోతాయి. నాణ్యత తగ్గుట వలన మార్కెట్లో ధర పలకదు. తర్వాత శాస్త్రవేత్తలు శిలీంధ్రాల వలన కలిగే నష్టాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ధాన్యం నిల్వలో తేమ శాతం ఎక్కువైతే శిలీంధ్రాలు ఆశించి గింజలన్నీ అట్టకట్టుకుని పోయి వేడెక్కిపోతాయి. బూజు తెగులు ఆశించిన విత్తనం మొలక శాతం తగ్గి నాణ్యత కోల్పోతాయి. నిల్వ ధాన్యాన్ని ఆశించే శిలీంధ్రాలలో ముఖ్యమైనవి ఆస్పెర్జిల్లస్, పెనిసిలియం. శిలీంధ్రాలు నిల్వ ధాన్యాన్ని రెండు విధాలుగా నష్టపరుస్తాయి. ఒకటి, ధాన్యాన్ని ఆశించి వేడి పుట్టి అట్టలు కట్టి నాణ్యత కోల్పోవడం. రెండవది, విషపూరితమైన అఫ్లోటాక్సిన్ లాంటి పదార్థాలను విడుదల చేయటం. దీని వలన మొలక శాతం దెబ్బతినడమే కాకుండా ధాన్యం బరువు, పోషక విలువలు కోల్పోయి దుర్వాసన వేస్తూ నాణ్యత తగ్గుట వలన మార్కెట్ ధర పలకదు. అలాగే విషపూరిత ఫ్లోటాక్సిన్ వల్ల ఆహారం విసుతులేమై మనసులో, పెంపుడు జంతువుల్లో రకరకాలైన వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. శిలీంధ్రాలు ఆశించడానికి గల కారణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. నిల్వ ధాన్యంలో అధిక తేమ శాతం ఉండడం, నిల్వ ఉంచిన గదిలో అధిక ఉష్ణోగ్రత ఉండడం, పొలంలో తెగులు సోకిన ధాన్యాన్ని గ్రేడింగ్ చేయకుండా నిల్వ చేయటం, పురుగులు నల్లులు ధాన్యాన్ని ఆశించినప్పుడు. ఎలుకల వలన కలిగే నష్టాలు. ఎలుకల వలన 2.5% ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిట్టెలుక, నల్ల ఎలుక, గోధుమ రంగు ఎలుక, పందికొక్కు ముఖ్యమైనవి. గింజలను ఆశించే ఎలుకలు ఈ విధంగా ఉన్నాయి. ఎలుకల వలన నిల్వ ధాన్యానికి 3 రకాలుగా నష్టం కలుగుతుంది. ఎలుకలు ధాన్యాన్ని ఎక్కువ పరిమాణంలో తింటాయి. మలమూత్ర విసర్జన ద్వారా, వెంట్రుకలు రాల్చడం ద్వారా కలుషితం చేస్తాయి. నిల్వ చేసే గోనె సంచులను, గాజలను కొట్టివేస్తాయి. ఇక నిర్వహణ పద్ధతి ఈ విధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ధాన్యాన్ని నూర్చడానికి ఉపయోగించే పనిముట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. కోసిన తర్వాత ధాన్యంలో తేమ శాతం 20-24% వరకు ఉంటుంది. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపి 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నీరుగా గింజలను ఆరబెట్టకూడదు. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపి 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నేరుగా గింజలను ఆరబెట్టకూడదు. ధాన్యాన్ని శుభ్రపరిచి నిల్వ చేసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని పగుళ్ళు, ఎలుకలు, కన్నాలు ఉంటే వాటిని సిమెంట్తో పూడ్చుకోవాలి. క్రొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలపరాదు. గోదాము గోడలకు సున్నం వేయించుకుని మలాథియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వీలైనంత వరకు కొత్త సంచులు వాడాలి. ఒకవేళ పాత సంచులను డెల్టా మిత్రిని 1.5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందు ద్రావణంలో 10 నిమిషాలు ముంచి నీడలో ఆరబెట్టాలి. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. ఎలుకలు ప్రవేశించని విధంగా గోదాము నిర్మించుకోవచ్చు. పునాదిని 2-3 అడుగులు నేలపైకి నిర్మించి చుట్టూ సజ్జాను ఏర్పాటు చేసినచో ఎలుకలు ప్రవేశించలేవు. తగినంత గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలను, వెంటిలేటర్లను అమర్చి జాలి బిగించుకోవాలి. నిల్వ ఉంచిన బస్తాలను గోదాము గోడలకు తగలకుండా కనీసం 1/2 మీటరు ఎడమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన సంచులకు గాలి తగలడమే కాకుండా గోడల నుంచి తేమ, శిలీంధ్రాలు లాంటివి రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మనసులు తిరగడానికి అనువుగా ఉండి పురుగుల తాకిడిపై నిఘా ఉంచవచ్చు. బస్తాలను నేరుగా నేల కారించకుండా బస్తా సైజు చెక్క పీటలను తయారు చేసుకుని వరుసగా గోదాములో పేర్చి వాటిపై ధాన్యపు బస్తాలను పేర్చుకోవాలి. గోదాములలో బస్తాలను టార్పాలిన్లతో కప్పి ప్రతి టన్ను గింజకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు 3 పెట్టి 5 రోజులు ఊదర పెట్టడం వలన గింజ లోపల ఉన్న అన్ని దశలలోని పురుగులు నివారించుకోవచ్చు. ఎలుక కన్నాలలో కూడా ఈ బిళ్ళలను వేసి మూసినట్లయితే ఎలుకలను నివారించవచ్చు. అయితే ఒక ముఖ్య గమనిక ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంటి అవసరాల కోసం తక్కువ మొత్తంలో గింజలను నిల్వ ఉంచుకునేటప్పుడు వేపాకు, యూకలిప్టస్ ఆకులు, పసకొమ్మలు మొదలైన వాటిని కలపడం వలన నిల్వలో ఆశించే పురుగులను నివారించుకోవచ్చు. ఫరాద్ ఆయుర్వేదపు బిళ్ళలను క్వింటాలకు 4 చొప్పున ఉంచి పిండి పురుగు, పెంకు పురుగు, తుట్టె పురుగు, నుసి పురుగు, ముక్కు పురుగును నివారించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి మనకు తెలియజేశారు. రైతు సోదరులందరూ ఈ వివరాలు పాటించి ధాన్యాన్ని చక్కగా నిల్వ చేసి చక్కటి అమ్మకానికి తయారు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జి
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి

0: 27 సెకండ్లు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. ప్రసార వివరాలు వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రసార వివరాలు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో గర్భస్థ పాడి పశువుల సంరక్షణ, రైతులు తప్పక తెలుసుకోవాల్సిన మెళకువల గురించి తెలియజేస్తారు. కోరుట్ల వెటర్నరీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోషిని గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రస్థానంపై ద్విభాషా కార్యక్రమం 9వ భాగం ప్రసారమవుతుంది. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారాలు కొన్ని ముఖ్యాంశాలు. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి కార్యక్రమం. 7:30 శ్రీహర్ష మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00 ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:45 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు వాట్సప్ సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: తోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ రిపోర్టుల పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినోన్ మే యే జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన యే దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరెంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बात पर और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ चैनलिंग जुटते हैं. अनेकों राज्यों की मीटिंग होगी आज, जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాలు

0: సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమాపేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
1: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: दुबई लो निन्न जरिगिन रोड प्रमादंलो मरणिंचिन 7 गुरुलो ఉత్తరప్రదేశ్కు చెందిన 3 గురు, తెలంగాణకు చెందిన 3 గురు భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 గురు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 గురు ఇంకా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
2: దాటి 3 సెకండ్లు ఇప్పుడు వింటారు

0: ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో గర్భస్థ పశువులలో పాడి రైతులు పాటించవలసిన మెలకువల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోష్ని గారు తెలియజేసే వివరాలు, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మొన్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 14,255 రూపాయలు, కనిష్ట ధర 8,509 రూపాయలు, మోడల్ ధర 12,500 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,222 రూపాయలు, కనిష్ట ధర 9,006 రూపాయలు, మోడల్ ధర 11,389 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 10,500 రూపాయలు, కనిష్ట ధర 7,009 రూపాయలు, మోడల్ ధర 8,500 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి 12,110 రూపాయలు, గరిష్ట ధర 10,766 రూపాయలు, కనిష్ట ధర మోడల్ ధర 11,859 రూపాయలు. కందులు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 5,200 రూపాయలు, కనిష్ట ధర 4,500 రూపాయలు, మోడల్ ధర 5,200 రూపాయలు. ఆమ్చూర్ క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 36,200 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 23,800 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 18 నుండి 39 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 69 నుండి 80% మరియు మధ్యాహ్నం 50 నుండి 56% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 13 నుండి 21 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. జూన్ 10 నుండి అంటే రేపటి నుండి 14వ తేదీ వరకు జిల్లాలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం సూచిస్తుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: ये देखो आ गया।
1: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
2: हाँ।
1: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
3: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर।
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, గర్భస్థ పాడి పశువుల సంరక్షణ రైతులు తప్పక తెలుసుకోవలసిన మెలకువల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోషిణి గారు తెలియజేసే వివరాలు వింటారు.
5: వేసవికాలం మొదలైన తర్వాత మనుషులకే కాదు పశువులకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా గర్భిణీ పశువులకు ఈ సమయంలో మరింత శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈ సమయంలో పశువు తన ఆరోగ్యంతో పాటు గర్భంలో ఉన్న దూడ ఎదుగుదలని కూడా చూసుకోవాలి. వేడి ఎక్కువగా ఉండడం వల్ల పశువులు మేత తక్కువగా తింటాయి, నీరు ఎక్కువగా అవసరమవుతుంది, అలసటగా ఉంటాయి. సరైన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే వడదెబ్బ, బలహీనత, దూడ బలహీనంగా పుట్టడం, గర్భస్రావం వంటి సమస్యలు రావచ్చు. చాలామంది రైతులు మేత పెడుతున్నాం, నీళ్ళుస్తున్నాం, అంతే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ వేసవికాలంలో కొంచెం అదనపు జాగ్రత్త తీసుకుంటే తర్వాత వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అందుకే ఈరోజు వేసవిలో గర్భిణీ పశువులను ఎలా చూసుకోవాలి, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను సులభంగా తెలుసుకుందాం. ముందుగా పశువుల నివాసం గురించి చూద్దాం. వేసవిలో పశువులకు నీడ చాలా అవసరం. పశువుల షెడ్డు గాలి బాగా ఆడేలా ఉండాలి. షెడ్డు పైకప్పును గడ్డి లేదా తాటాకులతో కప్పితే లోపల వేడి తగ్గుతుంది. అలాగే షెడ్డుపై నీళ్లు చల్లితే చల్లదనంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో పశువులను బయటకి పంపకుండా చెట్ల నీడలో లేదా షెడ్లో ఉంచడం మంచిది. వీలైతే షెడ్లో ఫ్యాన్లు లేదా నీటి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇవి పశువుల శరీర వేడిని తగ్గించి వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే కొంతమంది రైతులకు ఫ్యాన్లు లేదా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న విషయం కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలతో మంచి ఫలితాల్ని పొందవచ్చు. ఉదాహరణకు షెడ్డు ముందు గోనె సంచులు లేదా తడి కర్టెన్లు వేలాడదీసి వాటిపై మధ్య మధ్యలో నీరు చల్లితే లోపలికి వచ్చే వేడి గాలి చల్లబడుతుంది. దీంతో షెడ్డు లోపల వేడి తగ్గి పశువులకు చల్లదనంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో చేసే ఈ పద్ధతి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతు సోదరులారా, ఇది చిన్న విషయం అనిపించినా చాలా ఉపయోగకరం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే షెడ్లు గుంపుగా ఎక్కువగా పశువులను కట్టకూడదు. ఇలా చేస్తే వేడి మరింత పెరుగుతుంది. పశువులకు కాస్త ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. షెడ్డు చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లేదంటే ఈగలు దోమలు పెరిగి పశువులకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇప్పుడు నీటి విషయానికి వస్తే వేసవిలో నీరు అంటే పశువులకు ప్రాణం లాంటిది. అధిక వేడి వల్ల పశువులు చెమట ద్వారా శరీరంలోని నీరు లవణాలను కోల్పోతాయి. కాబట్టి సరిపడా నీరు ఇవ్వడం చాలా ముఖ్యం. సాధారణంగా ఒక గర్భిణీ పశువుకు రోజుకు సుమారు 70 నుంచి 90 లీటర్ల వరకు నీరు అవసరమవుతుంది. ఒకేసారి ఎక్కువగా నీరు ఇవ్వడం కంటే మధ్య మధ్యలో తాగేందుకు అందుబాటులో ఉంచడం చాలా మంచిది. నీరు ఎప్పుడూ శుభ్రంగా చల్లగా ఉండాలి. ఎండలో పెట్టిన నీరు వేడిగా అయిపోతుంది. అలాంటి నీరు పశువులు ఎక్కువగా తాగవు. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో నీటిలో కొద్దిగా ఉప్పు లేదా ఎలక్ట్రోలైట్ పొడి కలిపేస్తే పశువులు నీరసం కాకుండా ఉంటాయి, అలసట కూడా తగ్గుతుంది. దీంతో మేత తినే ఆసక్తి కూడా పెరుగుతుంది. చాలామంది రైతులు ఉదయం ఒక్కసారి మాత్రమే నీరు పెడతారు, కానీ వేసవిలో అలా కాకుండా రోజులు పలుమార్లు నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో నీటి కొరత రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే అదే సమయంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక మిగతా విషయానికి వస్తే, గర్భిణీ పశువులకు వేసవిలో సరైన మేత ఇవ్వడం చాలా ముఖ్యం. వేసవిలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల పశువులు సాధారణంగా మేత తక్కువగా తింటాయి, కానీ గర్భంలోని దూడ బాగా ఎదగాలంటే సరైన పోషకాలు మాత్రం తప్పనిసరిగా అవసరమవుతాయి. అందుకే ఎంత తింటుంది అనే దానికంటే ఏం తింటుంది అన్నది చాలా ముఖ్యం. మేతను ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉన్న సమయంలో ఇవ్వడం మంచిది. మధ్యాహ్నం ఎండలో మేతకు పంపితే పశువు అలసిపోతుంది, మేత కూడా సరిగ్గా తినదు. పచ్చిమేత ఎక్కువగా ఇవ్వడం చాలా మంచిది, ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, దీంతో శరీరానికి చల్లదనంగా కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో నాణ్యమైన పొడిగడ్డిని ఇవ్వచ్చు, ఇది మెల్లగా జీర్ణమై శరీరానికి నెమ్మదిగా శక్తినిస్తుంది. గర్భం చివరి దశలో ఉన్న పశువులకు దాణా ఇవ్వడం వల్ల దూడ ఎదుగుదలకు తర్వాత పాలు బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఒక ముఖ్యమైన విషయం, పాడైపోయిన లేదా పూసిన మేత ఎప్పుడూ ఇవ్వకండి, ఇది పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చిన్న చిన్న పరిమాణాల్లో రోజులో ఎక్కువసార్లు మేత ఇస్తే పశువులు సులభంగా తింటాయి. కొంతమంది రైతులు ఒకేసారి ఎక్కువగా మేత పెడతారు, కానీ వేసవిలో అలా చేయడం మంచిది కాదు. కొద్ది కొద్దిగా మేత పెడితే పశువులు సులభంగా తింటాయి. ఇప్పుడు ఖనిజ లవణాల గురించి మాట్లాడుకుందాం. గర్భిణీ పశువులకు ఖనిజ లవణాలు చాలా అవసరం. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు దూడ ఎముకలు, కండరాల ఎదుగుదలకు సహాయపడతాయి. వేసవిలో చెమట ద్వారా సోడియం, పొటాషియం లాంటి లవణాలు తగ్గిపోతాయి. దీనివల్ల అలసట, ఆకలి తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే రోజుకు సుమారు 40 నుండి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఆహారంలో కలిపి ఇవ్వడం చాలా మంచిది. అయితే ప్రతి పశువుకు ఈ అవసరం ఒకేలా ఉండదు, కాబట్టి పశు వైద్యుని సూచనల మేరకు ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వడం ఇంకా మంచిది. ఇప్పుడు గర్భస్థ దశల వారీగా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చూస్తాం. మొదటి 6 నెలల్లో దూడ ఎదుగుదల మెల్లిగా ఉంటుంది. పచ్చిగడ్డి, పొడిగడ్డి సరిపడా ఇస్తే చాలా వరకే సరిపోతుంది. పశువు బలహీనంగా కాకుండా, అలాగే ఎక్కువ లావుగా కాకుండా చూసుకోవాలి. 7 నుంచి 8 నెలల సమయంలో దూడ వేగంగా ఎదిగే దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొంచెం అదనపు పోషకాలు అవసరమవుతాయి. సాధారణ మేతతో పాటు కొద్దిగా దాణా కూడా ఇవ్వాలి. మంచి పోషకాలున్న ఆహారం ఇస్తే దూడ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇదే దూడ బలం నిర్ణయించే ముఖ్యమైన దశ. 9వ నెలలో మరింత జాగ్రత్త అవసరం. ఈ సమయంలో దూడ బరువు చాలా వేగంగా పెరుగుతుంది, కాబట్టి ఈ సమయంలో దాణా కొంచెం ఎక్కువగా ఇవ్వాలి. అయితే ఒక్కసారిగా ఎక్కువగా పెట్టకుండా మెల్లిమెల్లిగా పెంచుతూ ఇవ్వడం మంచిది. పచ్చిమేత తప్పకుండా ఇవ్వాలి. ఖనిజ లవణాలు కూడా ఈ దశలో చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు వేసవిలో తీసుకోవాల్సిన కొన్ని ప్రత్యేక జాగ్రత్తల గురించి చూద్దాం. రోజుకు 1 లేదా 2 సార్లు పశువుల శరీరంపై నీళ్లు పోస్తే వేడి తగ్గుతుంది. గర్భస్థ చివరి దశలో ఉన్న పశువులను ఎక్కువ దూరం నడిపించకండి. ఈ సమయంలో వాటికి విశ్రాంతి చాలా అవసరం. చాలామంది రైతులు తెలియక మధ్యాహ్న సమయంలో కూడా పశువులను బయటకు వదిలేస్తూ ఉంటారు. ఇది పశువులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. రైతు సోదరులారా, ఈ సమయంలో రైతులు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద పెద్ద సమస్యలకు కారణమవుతాయి. ఉదాహరణకు, వేడిగా ఉన్న నీరు ఇవ్వడం, ఒకేసారి ఎక్కువగా మేత పెట్టడం లేదా పశువులను ఎక్కువసేపు ఎండలో ఉంచడం ఇలాంటివి మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో పశువులు నీడలో నిలబడి ఉన్నాయంటే చాలు అనుకుంటారు, కానీ సరిపడా నీరు, గాలి, మేత కూడా చాలా అవసరం. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే వేసవిలో వచ్చే ఇబ్బందుల్ని కూడా చాలా వరకు తగ్గించవచ్చు. గర్భిణీ పశువులకు విశ్రాంతి అనేది చాలా అవసరం. వేసవిలో గర్భిణీ పశువులను ఎక్కువగా అలసటకు గురి చేయకూడదు. ఎక్కువగా దూరంగా నడిపించడం, ఎక్కువసేపు ఎండలో ఉంచడం లేదా ఇతర పశువులతో దోపులాట జరిగి

0: పొడి ప్రదేశం ఉండాలి. ఇది ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. రైతు సోదరులారా, ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. మనం గర్భిణీ పశువుల్ని ఎలా చూసుకుంటున్నామో పుట్టి దూడ ఆరోగ్యం కూడా చాలా వరకు దానిపైనే ఆధారపడి ఉంటుంది. వేసవిలో సరైన పోషకాలు కనుక అందకపోతే దూడ బలహీనంగా పుట్టే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దూడ ఎదుగుదల కూడా సరిగ్గా జరగకపోవచ్చు. అందుకే గర్భస్థ దశలో పశువుకు సరైన ఆహారం, నీరు, విశ్రాంతి తప్పనిసరిగా ఇవ్వాలి. పుట్టిన దూడ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భదశ నుంచే సంరక్షణ అవసరం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేసవి మొదలైన తర్వాత కాకుండా ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇంకా మంచిది. ఉదాహరణకు, నీటి నిల్వ ఏర్పాటు చేసుకోవడం, వేసవికి సరిపడా పొడిగడ్డి సైలేజ్ నిల్వ ఉంచుకోవడం, షెడ్లో నీడ ఏర్పాట్లు చేసుకోవడం, ఇవన్నీ ముందుగానే చూసుకుంటే తర్వాత వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. చాలామంది రైతులు చివరి సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకే ముందస్తు ప్రణాళిక కూడా చాలా ముఖ్యం. గర్భిణీ పశువులకు సమయానికి టీకాలు, నులిపురుగుల నివారణ మందులు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అయితే గర్భదశలో ఏ మందు అయినా సరే పశువైద్యుడి సలహా మేరకు మాత్రమే ఇవ్వాలి. పశువు తినకపోయినా లేదా అలసిపోయినా వెంటనే పశువైద్యుని సంప్రదించడం ఉత్తమం. ఇప్పుడు వడదెబ్బ లక్షణాల గురించి మాట్లాడుకుందాం. వేసవిలో వడదెబ్బ పశువుల్లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో ఒకటి. పశువు వేగంగా ఊపిరి పీల్చడం, ఎక్కువగా నోరు తెరిచి ఊపిరి తీసుకోవడం, అలసటగా కనిపించడం, మేత తినకపోవడం, ఎక్కువగా నీడలోనే నిలబడడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే పశువును చల్లని నీడలోకి తీసుకెళ్ళాలి. శరీరంపై నీళ్లు చల్లాలి. తాగడానికి శుభ్రమైన నీరు ఇవ్వాలి. పరిస్థితి తగ్గకపోతే లేదా పశువు చాలా నీరసంగా ఉంటే వెంటనే పశువైద్యుని సంప్రదించడం మంచిది. చివరగా పరిశుభ్రత గురించి గుర్తుంచుకోవాలి. షెడ్ను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. మలం, మూత్రం లాంటి నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే దోమలు, ఈగలు తగ్గి పశువు ఆరోగ్యంగా ఉంటుంది. రైతు సోదరులారా, వేసవి కాలంలో గర్భిణీ పశువులను కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే గర్భస్రావం, వడదెబ్బ, బలహీనత వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. సరైన నీరు, మంచి మేత, చల్లని నీడ, ఖనిజ లవణాలు ఇవి ఉంటే పశువు ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల పుట్టే దూడ కూడా బలంగా ఉంటుంది. తర్వాత పాల ఉత్పత్తి కూడా మెరుగవుతుంది. చిన్న జాగ్రత్తలు, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.
1: మీరింతవరకు గర్భస్థ పాడి పశువుల సంరక్షణ, రైతులు తప్పక తెలుసుకోవలసిన మెలకువల గురించి కొరుట్లా పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోష్ని గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మిత్ర పురుగులు, వాటి ప్రాముఖ్యత గురించి ఏ లక్ష్మీపతి గారు తెలియజేసే వివరాలు వింటారు.
2: మానవుడు శాస్త్రీయ పరంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్నప్పటికీ సగటు భారతీయ రైతు సోదరుడు కొంతమేర నిరక్షరాస్తుడు గనక మరి వ్యవసాయంలో కొన్ని కష్ట నష్టాలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మన వ్యవసాయ రంగం ప్రభుత్వ పరంగా ఎన్ని రాయితీలు ఇస్తున్నప్పటికీ రైతు సోదరులు శాస్త్రీయ పరంగా విషయ పరిజ్ఞానము లేక విచక్షణారహితంగా ఎరువుల వాడకం, అధిక మొత్తంలో క్రిమి సంహారకాలను ఉపయోగించడం చేయడం వల్ల కలుగుతున్నటువంటి అనర్థాలు, చీడపీడల బెడద, తద్వారా నాణ్యమైన పంట ఉత్పత్తులు రాక అంతర్జాతీయ మార్కెట్లో మన యొక్క ఉత్పత్తులు గణనీయంగా కొనడం లేదు. కారణం, అవగాహన లేక రైతు సోదరులు వాడుతున్నటువంటి ఎరువులు కానివ్వండి, క్రిమి సంహారకాలు కానివ్వండి. ఈ పొలంబడి కార్యక్రమంలో సహజంగా మనుషుల్లోనూ మంచివారు చెడ్డవారు, జంతువుల్లోనూ మంచి చెడు, అలాగే కీటకాల్లోనూ కూడా శత్రు పురుగులు, మిత్ర పురుగులు అన్ని రంగాల్లో కూడా ఉండడం జరుగుతూ ఉంది. మేలు చేసేటటువంటి మిత్ర పురుగులు విషయం చెప్పాలంటే రైతాంగానికి మేలు చేసేవే మిత్ర పురుగులు.

0: మనం వీటిని రైతు నేస్తాలు, రైతు మిత్రులు, పంట కాపరులు అని పిలుస్తాం. మరి విచక్షణ రహితంగా క్రిమి సంహారకాలు పిచికారీ చేయడం వలన ఇవి నశించిపోతున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. మంచివారు ఎప్పుడైతే సున్నితంగా ఉంటారో, అమాయకులుగా ఉంటారో, ఈ మిత్రపురులు కూడా అంతటి శృతి మెత్తగాను అమాయకంగాను ఉంటాయి. కాస్త విషయ పరిజ్ఞానం లేక విచక్షణ రహితంగా క్రిమి సంహారకాలు వాడడం వల్ల మంచి పురుగుల యొక్క మనుగడకే ముందుగా ముప్పు ఏర్పడడం జరుగుతుంది. తద్వారా ఈ ఆర్థిక నష్ట సహన పరిమితి అనేటటువంటి చూసుకున్నట్టయితే చెడు పురుగుల యొక్క సంఖ్య పెరగడం, అవి పంటలకు హాని చేయడం, తద్వారా దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కనుక ఈ మిత్ర కీటకాల యొక్క ఉనికి ఏదైతే ఉందో, రైతు ఈ పంటలను సాగు చేసే పద్ధతి, ప్రదేశము, కాలమాన పరిస్థితులపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా అభివృద్ధి చెందే శత్రుమిత్ర కీటకాల సంతతిలో తేడాలు అనేవి నేను ముందు చెప్పినట్లు వాతావరణం, పంటల సాగు పద్ధతులు, ప్రదేశము, కాలమాన పరిస్థితులపై ఆధారపడడం కూడా జరుగుతుంది. అందుకే రైతు సోదరులు అంటూ ఉంటారు, ఒక్కో సీజన్లో చాలా పురుగు పుట్ర బెడద లేకుండా నాణ్యమైన ఉత్పత్తులు వచ్చాయి, మరి ఈ సీజన్ ఏమో మరోలా ఉంది అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. అందుకనే ఈ మిత్రపురుగులు, శత్రుపురుగుల యొక్క పరిస్థితి వాతావరణం మీద కూడా బాగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒకే పంటను పలుమార్లు వేసినట్టయితే మరి తెగుళ్ళు, చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల పురుగులు ఈ నదీ తీర ప్రాంతంలో సాగు చేస్తున్నటువంటి పంటలపై ఉధృతంగా దాడి చేసి పెద్ద ఎత్తున కూడా నష్టం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు కాలమాన పరిస్థితులను తెలుసుకోవడం, పలు పంటల సాగులో జాగ్రత్త వహించడము, వేయాల్సినటువంటి ఎరువులను కానివ్వండి, వాడాల్సినటువంటి క్రిమి సంహారకాలను మోతాదు మించకుండా వాడడం, ఇవన్నిటిపై కూడా తెలుసుకొని వ్యవసాయంలో ముందుకు సాగినట్టయితే పూర్తిగా మనం నాణ్యమైన పంట ఉత్పత్తులను తీసుకోవచ్చు, సాధికారత కూడా సాధించి రైతు మరి అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు మంచి ధర వచ్చేటట్టు కూడా గట్టి ప్రయత్నము చేయవచ్చు. ముఖ్యంగా ఈ మిత్రపురుల విషయానికి వస్తే మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. తినేటటువంటివి భక్షకములు అంటారు, రెండవది బదనికలు, మూడవది వ్యాధికారకములు. ఈ బదనికలను పరాన్నభుక్తులు అనడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా కందిరీగ జాతికి చెందినవే అధికంగా ఉంటూ ఉంటాయి. ఇందులో అండ బదనికలు అంటే గ్రుడ్డుకు సంబంధించినటువంటివి, డింబక బదనికలు అంటే లార్వా స్టేజీలో ఉన్నటువంటివి, మూడవది కోశస్థ బదనికలు, యవ్వన బదనికలుగా శాస్త్రవేత్తలు వర్గీకరించడం జరిగింది. అండ బదనికలకు ఉదాహరణ టెట్టాస్టికస్, టెనిలోమస్, టైకోగ్రమ్మ. డింబక బదనికలకు ఉదాహరణ ఏంటంటే కొటేసియా, బ్రాకోనిడ్, ఒపిఎస్, ప్లేటిగాస్టర్. కోశస్థ బదనికలకు ఉదాహరణలు ఓపిఎస్, ప్లేటిగాస్టర్, బ్రాకిమేరియా. ఈ బదనికలు అనేటువంటివి పరాన్న జీవులు. ఇవి ఇతర జీవి యొక్క శరీరంపై చేరి జీవరసాన్ని పీల్చి నాశనం చేస్తుంటాయి. పరాన్న జీవులలో ట్రైకోగ్రామ అతి ముఖ్యమైనటువంటిది. ప్రయోగశాలలో వీటిని వృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఇవి తమంట తామే చీడపురుగుల గ్రుడ్లను వెదికి వాటిలో జీవిస్తూ వృద్ధి చెందుతాయి. సుమారు ఎకరాకు 2 నుంచి 3 కార్డులు వాడితే సరిపోతుంది. ఒక్కో కార్డుపై 20,000 గ్రుడ్లు మరి ఉంటాయి. ఒక్కో కార్డులో 5 భాగాలుగా చిన్న ముక్కలుగా చేసి పైరు ఆకుల క్రింద నేరుగా సూర్యరశ్మి తగలకుండా పిన్ను సహాయంతో కానివ్వండి, ముళ్ళు సహాయంతో కానివ్వండి మనం ఉంచినట్టయితే సుమారు 10 రోజుల్లో ఇవి పొదిగి వాటిలో నుండి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు మరి పొలంలో అటువంటి శత్రు పురుగులపై దాడి చేసి నశింపచేస్తాయి. భక్షకములు ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇందులో సాలీడు జాతికి చెందినవే ప్రధానంగా ఉంటాయి. కాస్త నిశితంగా గమనించినట్టయితే మన చేలల్లో మన కన్ని కూడా ఇవి కనిపిస్తాయి. నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు అధికారులతో కలిసి ఉంటారు, కలిసి పనిచేస్తారు, విషయ పరిజ్ఞానం అలవడుతుంది. కనుక వీటిని ప్రత్యక్షంగా గమనించవచ్చు, వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోనవచ్చు. ముఖ్యంగా సాలెపురుల విషయానికి వస్తే ఇందులో ఆకారాన్ని బట్టి, అవి చేసేటటువంటి కార్యక్రమాలు అంటే దాడి చేసి తినేటటువంటి పద్ధతులను బట్టి కొన్ని రకాల సాలెపురుగులుగా నామకరణం చేయడం జరిగింది నిపుణులు. తోడేలు సాలీడని, శివంగి సాలీడు, గుండ్రని సాలీడు, 4 దవడల సాలీడు, పొట్టి సాలీడు, ఇవి నేరుగా తల్లి పురుగులు దాడి చేసి వాటిని చంపివేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సాలెపురుగులు 3 నుంచి 4 నెలల్లో సుమారు 200 నుంచి 800 వరకు గుడ్లను పెడతాయి. ఒక్కో సాలెపురుగు రోజులో 10 నుంచి 15 శత్రు కీటకాలను తినివేస్తుంది. ఇవి దీప పురుగులను, ఉల్లికొడుకు సంబంధించిన పురుగులను, ఆకులను తినే గొంగలి పురుగులను, కాండము తొలుచు పురుగు రెక్కల చిలుకలను, రెల్లరాల్చు పురుగు సుడిదోమలను ఎంతో ఇష్టంగా వేటాడి తింటాయి. ఒక సాలెపురుగు ఒక రోజులో 24 దీప పురుగులను తినే సామర్థ్యమును మరి శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. అందుకని ఈ మిత్ర పురుగులను గుర్తెరిగి రైతు సోదరులు క్రిమి సంహారకాలను వాడుకున్నట్టయితే మరి నాణ్యమైన పంట ఉత్పత్తులు మనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనము ఈ తూనీగలను చెలలో చూస్తూ ఉంటాం, ఎగురుతూ ఉంటాయి గాలిలో. ఇవి వరి కాండముపై సులభంగా సంచరించు పిల్ల దోమలను వేటాడి తింటాయి. ఇకపోతే మిడత, ఎదిగిన పైరులో ఈ మిడతలు మనకు ఎక్కువ కనిపిస్తాయి. ఈ మిడతలు రాత్రివేళలో చురుగగా సంచరిస్తాయి, పగలు కంటే కూడా. ఇవి కాండం తొలిచే పురుగు గుడ్లను, వరి నల్లి గుడ్లను, పచ్చదోమ సుడిదోమ పిల్లలను తినివేస్తాయి. పెద్దవైనటువంటి మిడతలు అమితమైన చురుకుదనంతో శీఘ్రంగా ఎగిరిపోతాయి. ఒక్కో మిడత రోజుకు 3-4 గుడ్ల సముదాయాల్ని తినివేయగలదు. ఇకపోతే భక్ష కాళ్ళ జర్రి, పొడి ఆవాసాల్లో వరి కుదుళ్ల కింద నీళ్ళలో కూడా ఇవి నివాసం ఉంటాయి. నేలను పెళ్లగించి వీటిని మనం ఉనికిని తెలుసుకోవచ్చు. 3-5 పాటు జీవించే ఈ కాళ్ళ జర్రిలు రాత్రిపూటనే చురుగుగా సంచరిస్తాయి. ఇవి కాండం తొలిచే పురుగు లార్వాల కోసం వాటి సొరంగాల్లో దూరి ఆ శత్రు పురుగు కొరకు వెతుకుతూ వేటాడి చంపుతుంది. రోజుకు కనీసం 20-30 పురుగులను తినే శక్తి ఈ కాళ్ళజర్రికి ఉంది. కాళ్ళజర్రికి వెనుకగల పట్టుకారు లాంటి సహజసిద్ధ గిట్టల జత ఎర్రలను పట్టుకోవడానికంటే రక్షణకి ఎక్కువ ఇవి ఉపయోగపడతాయి. కాళ్ళజర్రికి నల్లని నిగారింపు, ఉదర భాగాలపై నిడుపాటి తెల్లని చార నిశితంగా చూసినట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే భక్షక ఇలకోడి, కత్తిలాంటి తోకగల ఇలకోళ్ళు మొక్కలను కదిలించినప్పుడు దుముకుతాయి. ఇవి ముఖ్యంగా వరి పొలాలను చేరగానే వెనక రెక్కలను విడిచేస్తాయి. ఇవి పిల్ల లార్వాలను, పిల్ల దోమలను, పచ్చదోమ సుడిదోమ పిల్లలను వేటాడి తింటాయి. ఇకపోతే బిల్లపు పురుగులు, వీటినే కొక్కకొల్ల బిల్ల పురుగు అని కూడా అనడం జరుగుతుంది. ఇవి ఆకుముడత పురుగు లార్వా కోసం చురుగుగా అన్వేషించి వేటాడి తినివేస్తాయి. అతిగా తినే ఈ బిల్ల పురుగులు తలల్ని మాత్రమే మిగిల్చి లార్వాలను పూర్తిగా కబలిస్తాయి. మాగాని గట్లు లేదా మెట్ట పొలాల్లో కోశస్థ దశను కొనసాగించి పచ్చదోమలను కూడా ఈ పుల్ల పురుగు భక్షిస్తుంది. ఈ రూపకంగా వ్యవసాయంలో మిత్ర పురుగుల యొక్క ఆవశ్యకతను రైతు సోదరులు క్షుణ్ణంగా తెలుసుకొని అవసరం మేరనే క్రిమి సంహారకాలను వాడి నాణ్యమైన పంట ఉత్పత్తులను సాధించాలని, పర్యావరణ కాలుష్యం లేకుండా ప్రతి రైతు సోదరులు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
1: మీరింతవరకు మిత్ర పురుగులు వాటి ప్రాముఖ్యత గురించి ఏ లక్ష్మీపతి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
4: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
5: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసం పైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే.

0: చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
1: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకు ఉన్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులే ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్ లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్ లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మ నిర్భర్ పథకం కింద 1వ విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేతైనా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద, లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు, సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నారు. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్ గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1000 రూపీస్, కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ట అవసరం లేదు, వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జన్ధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్ కి డైరెక్ట్ గా డిబిటి కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మ నిర్భర పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి చౌకదారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన, ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి అంటే బీరపాటులో వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన శిశువుల్ని సమాజానికి అందించడం అనేది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్ కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వాహనానికి మహిళలకైతే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలు జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం. ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 100% జరుగుతుందని తెలియజేస్తున్నాం.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే వీధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకము COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీరి ఆహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్ గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండవ విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణము 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించవలను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ళ మూడో విడత రుణ సదుపాయం కల్పించబడును. రుణ మొత్తమును సెప్టెంబర్ 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెల్డింగ్ సర్టిఫికేట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్ప

0: తప్పకుండా రుణం చెల్లించేవారికి అందించబడుతుంది. 7% పైబడి వడ్డీని లబ్ధిదారులు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వనిధి లబ్ధిదారులకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, UPI వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పిఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట శ్రీరామదాసు సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విత, సాయి చరణ్, దేవరాజు, లక్ష్మి, ప్రవళిక, మీరందరి కోరికపై శ్రీరామదాసు సినిమా నుండి ఈ పాటను వినిపిస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444004837.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
0: శ్రోతలు వింటున్నారు 103.5 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట రంగుల రాట్నం సినిమా నుండి. ఘంటసాల పి సుశీల పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రీతిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బీబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై రంగుల రాట్నం సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక మైక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేశారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రం ఎర్రగా రావడం, ప్రోస్టేట్ గ్రంథి సమస్యల గురించి ప్రముఖ

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 7:30 ఖంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలకు. మరో గమనిక, ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంశ హాస్పిటల్ స్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట అల్లూరి సీతారామరాజు సినిమా నుండి. మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి నరసింహరావు, వసుంధర, లావణ్య, రీతికా, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై అల్లూరి సీతారామరాజు సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక మణిక. ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ నూకల కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాటరాక్ట్ అవగాహన మాసం సందర్భంగా క్యాటరాక్ట్ సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలను ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 8:00 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యలు తరచు గొడవ పడడం గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కార్తీక దీపం సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీళ్ళందరి కోరికపై ఈ పాటను వినిపిస్తున్నాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:30 నిమిషాలు. ఇప్పుడు వింటారు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: వెంటనే వింటారు ఆకాశవాణి. జగద్గురు ఆది శంకరాచార్య హరికథ గానం. కథకురాలు శ్రీమతి ఎం శారద గారు. వినండి జగద్గురు ఆది శంకరాచార్య హరికథ గానం.
2: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మితి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
1: ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటూ ఈనాడు ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట అమర శిల్పి జక్కన సినిమా నుండి ఘంటసాల పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి అమర దీపం సినిమా నుండి రామకృష్ణ పి సుశీల పాడిన పాట.

బంగారు బాబు సినిమా నుండి పాట విన్నారు. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి బంగారు గాజులు సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి చిట్టి చెల్లెలు సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

శ్రోతలు విన్నారు మధుర గీతాలు. ఆకాశవాణి సమాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రస్థానంపై ద్విభాషా కార్యక్రమం 9వ భాగం ప్రసారమవుతుంది. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11:45. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం, జై హింద్.